0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. Bangaru okkate, kaani aneka roopanamalato koodinatundi oka aabharanamulu veru veruga untayi.
1: Gold is one, but jewels are many of different shapes and names.
0: Gochiramekam bahudenu varti. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కానీ గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామములను ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: లైక్ దిస్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్, వీల్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ యూజ్డ్.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు,
1: బట్ ద స్టెమ్ ఈజ్ డిఫరెంట్.
0: బ్రాంచెస్ వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్.
0: కాయలు వేరు,
1: ఫ్రూట్స్.
0: పండ్లు వేరు,
1: అండ్ ఫ్రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడాను వివిధమైనటువంటి రూపనామం చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతుంటుండాలి.
1: దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ ఒకే పదార్థమే.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is branches are different.
0: Kommalu remmalu veru.
1: The branches and the leaves are different.
0: Aakulu veru.
1: Leaves are different.
0: Poovulu veru.
1: Flowers.
0: Kayalu veru.
1: Fruits.
0: Pandlu veru.
1: And

0: is only one that manifests into many.
1: ఒక్కటి అయినప్పటికీ అనేకంగా గోచరిస్తూ ఉంటుంటాయి.
0: Though it is one, but it appears as many.
1: దీనికి మూడు విధమైనటువంటి కారణాలు మనం విచారించాలి.
0: For this, we must investigate three reasons behind this.
1: ఘటమనేటువంటి ఒక కార్యమునకు కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం.
0: For this pot which is in effect, potter is an instrument.
1: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
0: And one is the effect, and this is the instrument who makes you, the molds the pot.
1: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
0: And the basis, ఉపాదాన కారణ, is the mud itself.
1: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
0: Pots may break any time.
1: కానీ మట్టి ఏనాటికి మారదు.
0: But the mud never changes.
1: ఇది ఉపాదాన కారణ.
0: That which is changeless is
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చారు.
0: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
1: కుండలు పగిలినంత మాత్రమున కుమ్మరి వాడి పగలలేదు.
0: Pots may break, but not the potter.
1: కానీ మట్టి వేరు రూపమును పొందలేదు.
0: Mud will not take another form.
1: అదే విధముగానే
0: likewise
1: ఒక హారం ఉంటుండాలి, ఆభరణము.
0: Here is an ornament.
1: ఈ ఆభరణము ఒక కార్యము.
0: This is in effect.
1: దీనికి కంసలి, దీనికి నిమిత్త కారణం.
0: Goldsmith is an instrument or నిమిత్త కారణ.
1: బంగారు ఉపాదాన కారణం.
0: Gold is the basis, ఉపాదాన కారణ.
1: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారును మార్చడానికి వీలు కాదు.
0: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
1: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను, ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
0: God who is changeless, ఉపాదాన కారణ, he becomes the creator, the నిమిత్త కారణ, and is responsible for this creation, the effect.
1: కాని నిమిత్త మాత్రము, ఉపాదాన కారణము, రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
1: మట్టి ఉండి కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు.
0: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
1: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
0: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
1: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
0: పాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
1: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
0: దేర్ఫోర్ ఉపాదాన కారణ, ద చేంజ్లెస్, ఇస్ డివినిటీ.
1: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
1: ee dehamule kundala vantivi.
0: Bodies are the pots, the effect.
1: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu cheskuntu sukhanni aanandanni pondutunnam.
0: With these pots of the bodies we discharge various duties and responsibilities.
1: Kaani
0: but
1: adi krinda padipoyinappudu idi pagilipothundi.
0: The moment it falls on the ground, it breaks.
1: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
0: As the end approaches, one naturally gives up the body.
1: కానీ నిమిత్త కారణము, ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
0: Therefore, the main basis and the nimitta karana, the creator,
1: ఈ కుండలు మాత్రమే useful and useless.
0: Only the pots at one time useful and useless.
1: దుర్వినియోగము.
0: One is the use, the other
1: one is disuse. మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
0: Today we are making use of this body, at times we misuse the body.
1: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
0: Divinity has five names or attributes.
1: మొదటిది పరనామము.
0: First one,
1: పరనామము.
0: పరనామము.
1: రెండవది వ్యూహనామము.
0: Second, వ్యూహనామము.
1: మూడవది,
0: థర్డ్.
1: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి

0: రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తు నందు పనిచేస్తూ ఉంటుంటాయి.
1: డివినిటీ ఆపరేట్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్.
0: పరనామం అనగా ఇది వైకుంఠం నివాసము.
1: Paranama means the Vaikuntha is the dwelling
0: place. Vaikuntham anaga kuntitam kaanatundi vaikuntamu maarpu lenatundi vaikuntamu.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamamto untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudanu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know
0: evvaru kudanu aa kailasamlo vaikunthamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that Vaikuntha.
0: కానీ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంటుంది.
1: But God shines with all the brilliance.
0: సర్వమును తాను చూస్తూ ఉంటాడు.
1: He sees everything.
0: సర్వమును వింటూ ఉంటాడు.
1: He listens to all.
0: సర్వమును తాను కల్పిస్తూ ఉంటాడు.
1: He creates all.
0: కానీ ఎవరికి కనిపించడు, ఎవరికి వినిపించడు, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: But however, no one can see him. No one can listen to him. No one can ever experience his direct manifestation.
0: Paranamamu annaru.
1: This is called paranamam.
0: Inkoti vyuha namamu.
1: Second is vyuha namam.
0: Ee vyuha namam anaga emti? Pala samudramlo pavadinchinatuntu vaadu sesha talpam paina ani deeniki artham.
1: It only means God who reclines on the ocean of milk.
0: Aithe deenni devatalu maatrame darshinchagalaru.
1: It's only deities, angels can see.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీన్ని దర్శించలేరు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: హౌఎవర్ దిస్ వ్యూహానామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఫుల్ఫిల్స్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద డివినిటీ.
0: మీకందరికీ సినిమాల్లో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: You must have heard in many of the stories.
0: హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు వాస్ పుటింగ్ ఎవ్రీవన్ టు హార్మ్.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకమునకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ
0: కుడ్ బి సీన్. విభవనామము. విభవ.
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ the descent of God in human form. As we know, he has got 10 incarnations.
0: ee prapanchamuto ee paarthivamainatunte yokka jagattuto ee vidhamainatunte prakrutamainatunte yokka jagattuto sambandha bandhavyanni kaliginchukuneetunte yokka avataramule ee vibhavanamam.
1: Vibhavanama is the aspect of the divinity that will have a kind of association with this world.
0: Durgunamulanu duralochanalanu duschintalanu dushtulanu సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామములు యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: లోకంలో ఈనాడు మనము దశావతారం అని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: దేర్ఫోర్ ఆల్ ద 10 ఇన్కార్నేషన్స్ రిలేట్ టు దిస్ విభవనామ.
0: కేవలం భక్తులకు భగవంతుడికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: దిస్ ఈస్ వన్ దాట్ హెస్ గాట్ టు డూ విత్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ గాడ్.
0: ఇంకా నాలుగవది
1: ద ఫోర్త్ వన్
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థనామం
0: అనగా ప్రతి మానవుని ఎందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూ వారికి సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది ఆస్పెక్ట్
0: దాని పేరే అంతరార్థం, అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. It is in this form of the spirit or conscience.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: This conscience is present in every man.
0: అది ఒక దైవత్వము.
1: That is divinity.
0: ఇంకా అచ్చన నామము.
1: And then the fifth one, ఆచరణ నామం.
0: అచ్చన నామం.
1: అర్చన నామం.
0: ఈ అచ్చన నామం అనగా,
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు, భజనలు, కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగము యొక్క మహత్తరమైనటువంటి ఒక శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్స్ One listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to believe. Kruta
0: yugamulo unnatundi manavulu vandala koladi samvatsaramulu bratikeetundi varu.
1: There in that Kruta yuga, man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred, hundreds of years.
1: Not hundred, hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatundi shariram kudanu inta chinnadiga undetundi kaadu.
1: The physical body is not so.
0: Ajanubahulainatundi varu.
1: The hefty personality.
0: ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: That is the gigantic personality in కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: What sort of life they led in that కృతయుగ.
0: కృతయుగం లోపల అస్తపంజనమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: In that కృతయుగ, so long there are bones, there will be life.
0: Kevalam hastipanjaram ayipoyi ye kandaramulu ye raktamulu ye maamsamu edi lekapoyinappudiki emukal lopalne pranam untundeetundi.
1: There may not be muscles or blood whatsoever, when one there are bones, there is life.
0: Inga tretayugamu.
1: Next tretayuga.
0: Tretayugamu lopala ee height kudanu taggipothu vachindi.
1: In tretayuga the height is
0: వయస్సుకు ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: లైఫ్ స్పాన్ ఇస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకుడు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దేర్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగములో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: భీష్మ ఫెల్ డౌన్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆఫ్
0: ఆరో. దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56.
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: దేర్ వాస్ నో.
0: రక్తమే అతని ప్రాణము.
1: దేర్ వాస్ నో ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సప్లై.
0: అణువులంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: స్టార్టెడ్ బ్లీడింగ్, ఇట్ లాస్టెడ్ ఫర్ 56 డేస్.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: సో సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: దెన్ కలి ఏజ్ స్టార్టెడ్.
0: ఈ కలియుగం లోపల
1: ఇన్ దిస్ ఏజ్
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగం మనకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాం.
1: without food.
0: ఆనాడు ఫుడ్ తో కాదు ప్రధానము.
1: ఇట్ వాస్ ద ఫుడ్ దట్ వాస్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరికం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్ దే రిలేటెడ్
0: గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేట్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగ ఈ
0: జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపర యుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని, ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: Why there was war between Pandavas and Kauravas? It was only the matter of sharing the money and the property.
0: కనుకని ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం మిదం జగత్తు కాదు, ధన మూలం మిదం జగత్తు కాదు, దయమూలం మిదం జగత్తు.
1: Therefore in this Kali age it is not the dharma nor dhana, it is
0: dayamoolam. ఈనాడు ఎవరి హృదయంలో కూడాను దయ లేదు.
1: Today there is no compassion in anyone's heart.
0: దయా అని పేరుంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్ బట్ దేర్ నో కంపాషన్.
0: కనుకని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వీ సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్
0: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: కాలడి ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని ప్రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ రెగ్యులర్ వార్ఫేర్ దేర్ ఇస్ బిట్టర్ హేట్రెడ్ బిట్వీన్ పీపుల్.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: డ్యూ టు దిస్ అబ్సల్యూట్ హేట్రెడ్ ఓవర్ దేర్
0: ఐకమత్యం పోవడం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: Due to the absence of unity,
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైనటువంటి దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్ అన్రైటియస్నెస్ రెస్ట్లెస్నెస్.
0: ఇంతటితో పోక
1: నాట్ ఓన్లీ దట్
0: ఆనాటి పండితులు ఆనాటి మహావేదాంతులు ఆనాటి చదువరులు ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్ స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
0: వేదము యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
0: Kanukane vedamul paina vishwasamu shastramul paina vishwasamu lekunda poyindi anati prajalaku.
1: So people lost faith in Veda and shastra sacred text.
0: Aa samayam lopala deeni uddharincheetunti varu okaru kavali.
1: There should

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of
0: Veda, విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భుతిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యూ ఫైండ్ ద నోబుల్ సోల్స్,
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేరే విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెయిర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times we find the descent to the Lord.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: Declared that I am the messenger of God.
0: దూతను అన్నాడు.
1: He said I am the messenger of God.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of
0: messenger. అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsinchetvanti dutalu.
1: Yamadhuta
0: avadhutalu rakshinchetvanti dutalu.
1: Avadhuta protects.
0: Kalukuni, I am the messenger of God annadu motta motta.
1: So Jesus declared, I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated, I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు, సదాలోచనలు, సత్యంతనంత అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti taraka ippudu labhyam ayipoyindo, inka tandiki ee aasti ledu anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu,
1: he recognized this.
0: Andulo unnadi, indulo unnadi ade aatma okkate sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇది విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: the same thing in Persian language.
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: They too came down as messengers.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: He came as a messenger.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: What did he say?
0: I am in the light, I am in the light, I am in the light అన్నాడు.
1: He said, I am in the light, I am in the light.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపల నేను జీవిస్తున్నాను అన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణ ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది అది.
1: Therefore is the inner light that shows you the way outside. Reflection
0: of the inner being. ఈ దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల I am the light.
1: He progressed in this ideology and finally declared that I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, Vishishta Dvaita, Advaitam kinda chernatuntivi.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu Advaita ani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasudiga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe,
1: however,
0: duradrishtavashattu,
1: unfortunately,
0: Shankaralu puttina tarvata moodava samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర lost his father.
0: కానీ ఇక్కడ దివ్య శక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: It's quite possible to understand very clearly the secret.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 days prior to his death, Shivaguru saw a light.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: You should perform ఉపనయన to your son.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: అది, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: చాలా తొందరపాటు పడి త్వరత్వరగా 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
1: He was surprised and he hurriedly performed Upanayana in 3 days' time.
0: Gayatri mantraani prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: Tandri 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: Father died when he was aged 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధములైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: Mother could not bear this pain but yet has taken care of the son.
0: అప్పుడు మొట్టమొదట
1: at that time
0: ఒక గురువు దగ్గర నితి ప్రవేశపెట్టింది.
1: He has sent her son to a preceptor.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: Shankara completed learning all 4 Vedas.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 Vedas.
0: ఈ బిడ్డ స్పెషల్,
1: దిస్ ఇస్
0: సూపర్ స్పెషల్.
1: Does like this, Shankara is super special.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్.
0: చేసేటప్పటికి తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: Mother was feeling very sad.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: One day mother went to Guru and said, it's time that I should have my son married.
0: పిల్లవాడు చెప్పాడు.
1: Boy said,
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: I don't want to marry.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: I want to be renunciant.
0: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: I have decided to surrender my body, the mind and intellect.
0: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.
1: This body is not my property, it's not my wealth either.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి ఒక శక్తి.
1: It's all God's gift, it's God's power.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: I have surrendered all to God.
0: నాకు వివాహం అక్కర్లేదన్నాడు.
1: I don't want to marry, he said.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: And he wanted to be renunciant.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: ఆర్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే,
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయి, నాకు ఆగ్నేయి, నాకు ఆగ్నేయి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం పోయింది. ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
1: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్, అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
0: మింగుతుండాది, మింగుతుండాది, నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
1: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సేర్.
0: అప్పుడు తల్లి, నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఇస్ ద క్రోకడైల్ హూ ఇస్ స్వాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఇస్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి ఎసెటిక్ నోబడి ఇస్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyasa, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaralo illu vadalaadu.
1: He left home at the age of 16.
0: కాని తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: Mother wanted him to make a
0: promise. నా అంత్య సమయంలో మాత్రము నిన్ను ఒక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: And she wanted her son to come to her when the end approaches.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated
0: అందరికీ ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: Their forms are different.
0: మీ యొక్క తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: different. అతనే దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: Like this he defeated all scholars.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: But మండన మిశ్రా followed the theory or doctrine of karma or action.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
1: Ultimately convinced all pandit scholars.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
1: He convinced everybody and made them say yes to his theory.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by the name and the form.
0: అన్నిటికీ ఆధారమేంటి మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: We should go by that primal basis, the center.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: Without the primal basis, not possible to do anything.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: Without gold, you cannot have any jewel or ornament.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: Without mud, you cannot.
0: అది మూలాధారము.
1: Without mud, you cannot have pot or a plate. That's the basis.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువులు అనుకోండి లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ అనుకోండి ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: You may think of any religion, Islam or Christians or
0: Jews. పేరు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one అన్నారు.
1: Names are different, God is one and the goal is one.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యుయలిజం డాక్ట్రిన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యుయలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చోతరు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము. అది అద్వైత మతము.
1: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ యాక్సెప్ట్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32
0: చాలా చిన్న వయసు.
1: ఇట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యు హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగం అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశారు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి ద్వేషములంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేషన్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ ఇఫ్ దే వర్ రిటన్ బై
0: విద్యారణ్యుల వారు కూడా అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఇస్ హిస్ డిసైపుల్.
0: కట్టగడిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్,
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుందో,
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత సప్రయోజనము పాటు పడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఇస్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాజ్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకోవడానికి వీలవుతుంది?
1: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
0: ఇది శాశ్వతం కాదు.
1: ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
1: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
0: ఇది అమృత రసం కాదు. ఇది
1: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
0: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ సో అస్ టు బి టోటల్లీ స్వీట్.
0: రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
1: దేర్ఫోర్ when sugarcane juice is just transformed into sugar, you can mix it with any
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయగా వస్తుంది.
1: రైస్ ఫ్లోర్
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయగా
1: వస్తుంది. వీట్ ఫ్లోర్
0: బేడల పిండిలో వేసుకోండి. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్, ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
0: ఏంటైనా ఉపయోగం పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
0: కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టుకో.
1: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
0: మూడవది ద్వైతము.
1: థర్డ్ వన్ డ్యువలిజం.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య దే ఫౌండెడ్ ఆల్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ
0: పెట్టాడు.
1: మధ్వాచార్య
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: ఆల్ ది త్రీ యాక్సెప్టెడ్ ఓన్ వన్.
0: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే, అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్, రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: షుగర్ నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
0: షుగర్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: మేక్ మీ సో హెస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడు గారు నాకు మార్చుతావు?
1: When do you change me,
0: transform me?
1: When once I offer myself to you, I can taste the sweetness
0: of God.
1: Not that
0: form. You may
1: follow any
0: spiritual
1: or penance,
0: or
1: spiritual
0: practice,
1: or
0: japa,
1: meditation,
0: go through
1: books. Yet you will not have authority, you are not qualified. It will only give you temporary satisfaction to the
0: mind.
1: All spiritual pursuits are followed by the mind, which has got to be offered to God. Then
0: Madhvacharya.
1: Oh God, that heart you have given me.
0: Magidi danine arpintu mahitamurti.
1: Oh Lord, I offer it back to you.
0: Paraga vere midettu neepada archanakunu.
1: To worship your feet, what else can I offer you?
0: Anjali kitintu anduko vayya neevu.
1: With all sanctions.
0: Anjali kitintu anduko vayya neevu. Here go, na hrudayanni arpistunnanu.
1: I offer my own heart to you, God.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపముంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపముంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్.
0: నీటి రూపమే అతి రూపమే భగవంతుడికి భేదములు లేవు.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ ఫార్మ్ దట్ ది డివోటీ వాంట్స్ గాడ్ మేనిఫెస్ట్.

0: సర్వరూపధరం శాంతం.
1: భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
2: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నామధరం శివం,
1: అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఎవరతను?
2: విసే
1: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపం.
2: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్.
0: అద్వైతం,
2: నాన్ డ్యువల్,
0: సత్యం,
2: ట్రూత్,
0: శివం సుందరం,
2: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఎంత చక్కగా ఉంటుండాలి, మూడు విధవిధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే మరి.
2: Though they appear to be three, but they are one and same.
1: సత్యమే సుందరము,
2: ట్రూత్ ఇస్ బ్యూటీ.
1: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
2: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
1: అసత్యానికి బ్యూటీ ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
1: ఆకర్షణ ఉంటుంది, కానీ బ్యూటీ ఉండదు.
2: దేర్ విల్ బి అట్రాక్షన్ బట్ దేర్ విల్ నో బ్యూటీ.
1: కాబట్టి సత్యం,
2: సో ట్రూత్,
1: అదే సుందరం,
2: దట్ ఇస్ బ్యూటీ.
1: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
2: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
2: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
1: దీన్ని కూడా ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
2: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
1: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
2: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
1: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
2: అరిస్టాటల్ టాట్,
1: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం, శివం, సుందరం.
2: He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there. Truth, goodness and beauty.
1: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
2: ద సేమ్ థింగ్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
2: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
1: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
1: మానవుడు మానవుని యందు ఉన్నటువంటి మానవతా గుణం లేదా అని తెలుసుకోలేకపోతున్నాడు.
2: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
1: మానవుని యందు ఉన్నటువంటి దైవ గుణం ఏ రీతిగా తెలుసుకోగలడు?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
1: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
2: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
1: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
2: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
2: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
1: గెట్ ది డివినిటీ. మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
2: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్. హౌ డస్ హీ నో?
1: ఉట్టికెత్తనమ్మ స్వర్గానికి ఎక్కిందా?
2: ద వన్ హూ కెనాట్ క్లైంబ్ అప్ ది లిటిల్ స్టేర్, హౌ డు యూ రీ ఎక్స్పెక్ట్ హిమ్?
1: తన మానవతా గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
2: ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఎట్ట తెలుస్తుంది?
2: హౌ డస్ హీ నో ది డివైన్?
1: కనుక మొట్టమొదటి మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
1: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ అండ్ ఈజీ ఎనఫ్ టు నో.
1: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
1: కనుక మొట్టమొదట సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది. నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది. నిశ్చింతగా జీవిస్తారు.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సటన్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Bhaja Govindam, Bhaja Govindam.

0: Sairam, dear listeners, despite being blessed with wealth or luxury in life, we realize the importance of peace and joy in life. How can we attain this peace and joy? Bhagwan Baba lovingly explains the way with an example today. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the valedictory day of the workshop on examination reforms at the Sri Satya Sai Institute of Higher Learning in Prashantinilayam on the 23rd of March 1984.
1: Divyatma Swarupena Adhyapakulara.
2: Teachers, the embodiments of the Divine Atma.
1: Manavattam Purnattam Kavalanna Kevalam Laukikam Naitika Parivartana Okkati Matrame Chalu.
2: If man were to realize the fullness of his personality, it is not enough if he gets to know all that has to be known in terms of the worldly knowledge and skills or the values contained in the ethical code of conduct.
1: Deeniki adhyatmika parivartana kudano athyavasaramu.
2: Alongside should come the transformation on the spiritual front too.
1: Sharira, manasika, atma, ee moodinti yokka cherikane manavattam.
2: The meeting point of the body, mind and atma is spiritual.
1: Kevalam shariram okkati maatrame undina idi pasuttamanaku onipothundi.
2: If only the body were to be considered, it is akin to the existence of an animal or a beast.
1: Manasu manavattvaniki onipothundi.
2: Mind by itself would lead you on to a human being.
1: Atma divyatvani cherustundi.
2: Whereas atma would take you onwards to your divine nature.
1: Kanuka manasu shariramu atma ee moodinti yokka sammilitamainatundi yokka tattvamu manavattvam.
2: So it is in a nutshell that you have, where you have the meeting point of these three, the body, mind and the atma, that in its fullness is what a human nature is all about.
1: Ee moodu kudanu deeniki adi pratyekanga undutaku veelu kaadu undalevu.
2: Now any of these three cannot on its own have any existence or substance.
1: Idi anyonyamainatuvanti sannidhi sambandhamto koodi untuntayi ee moodu.
2: These three are inseparably linked with one another.
1: Avinabhava sambandhamu అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి.
2: These three are again such as to be inseparably linked and dependent on one another.
1: మనసే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందు కూడాను నిర్ణయం చేసుకోనలేదు.
2: Without the assistance of the mind, the body on its own cannot arrive at any decision or take any course of action.
1: మనో దేహములు రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది.
2: ఓన్లీ వెన్ యూ హ్యావ్ దిస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్ ప్రివైలింగ్ బిట్వీన్ ద బాడీ అండ్ ద మైండ్ విల్ ది ఆత్మ బీ ఇన్ ఎ ఫిట్ పొజిషన్ టు రిసీవ్ ద కాంపోనెంట్ ఎంటిటీ.
1: ఏ తర్వాత దేహం మనస్సు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమే ఈ దివ్యత్వానికి మూల కారణము.
2: ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ ట్రాన్స్పాస్ దెర్ఫోర్ that where you have the body, mind and the atma, only then can you realize the divine nature within you.
1: నైతిక పరిణామం పొందవలనన్నా మొట్టమొదట మానవునకు ఆరోగ్యము అత్యవసరము.
2: If one has to turn a new leaf in terms of one's morals and ethics, health is of paramount importance.
1: ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
2: Without the asset of a good health, certainly you are in dire danger with regard to your own moral well-being.
1: నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
2: What you are is shown up in the way you behave.
1: సర్వ విధములు యందు కూడను సర్వరంగములు యందు కూడను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ కెన్ బ్రింగ్ అండర్ కంట్రోల్ ద వైల్డ్ వేగరీస్ ఆఫ్ ద మైండ్ వుడ్ హీ బీ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ ద ఫుల్నెస్ అండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
1: తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
2: One who can command to himself has also the right to command to others.
1: ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది.
2: Only when we can put a check on our senses can we have some satisfaction and joy out of our existence in all things.
1: ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకి సంస్కృతమునందు దమము అని చెప్పబడుతుంది.
2: This process of sense control has been called in the Sanskrit language dama.
1: దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు.
2: And one who has acquired this proficiency of dama is called dantudu.
1: Dantudu anaga manasunu swadhinam nandunchukunnavadu ani artham.
2: So this dantudu is one who has been able to keep his mind under check.
1: Kanuka manamu nitya jeevitamulo chadavalanna leka aatalu aadavalanna nidrinchavalanna భుజించవలనన్నా అన్ని రంగములు ఎందు కూడాను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది.
2: బీట్ స్టడీంగ్ బీట్ ప్లేయింగ్ బీట్ స్లీపింగ్ బీట్ ఈటింగ్ ఇట్ ఈస్ దిస్ దమ దిస్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ విచ్ ఈస్ అపర్మోస్ట్
1: క్రమమే లేకుండినా జీవితము పెడమార్గం పడుతుంది.
2: అండ్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ డిసిప్లినింగ్ వన్ సెల్ఫ్ యువర్ లైఫ్ మైట్ గో అస్ట్రే.
1: నిద్రించిన మొదలు మేలుకొనున్నంత వరకు కూడాను మనం ఏ విధమైనటువంటి క్రమమును మనం ఆచరిస్తున్నామో మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది.
2: Now what it is that we are obeying during this period, like from the time we go to sleep till we get up in the morning, the same thing has to be followed right from what we do from the point of getting up till going to sleep again.
1: భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం.
2: Even for eating there is certain regimentation.
1: ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం.
2: So also for playing.
1: దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం.
2: This is what is called discipline.
1: ఏ విషయమునందు కూడాను డిసిప్లిన్ అనేది లేకపోతే ఇదిలో ఏ విధమైనటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము.
2: Without this element of discipline in whatever you do or say, it cannot reach the end product.
1: జీవితము ఒక సత్యమనియు
2: వన్స్ లైఫ్ ఇస్ ట్రూత్
1: దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు మనం గుర్తించాలి.
2: We should understand that this in turn has a goal.
1: ఈ లక్ష్యమును మనము విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది.
2: వన్స్ వి లూజ్ సైట్ ఆఫ్ దిస్ గోల్ దేర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ ఎజిటేషన్ విత్ ఇన్ అస్.
1: కనుక దీనికి కూడాను ఒక క్రమం ఉండుండాలి.
2: సో ఫర్ దిస్ ఆల్సో దేర్ షుడ్ బి ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్.
1: నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది.
2: ఓన్లీ వెన్ యూఆర్ బౌండ్ బై అ సర్టెన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్ కెన్ యూ రియలైజ్ వాట్ యూఆర్ ఆల్ అబౌట్.
1: కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ట్రై టు ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ దిస్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములు ఉంటున్నాయి.
2: నౌ దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిసిప్లిన్.
1: అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి.
2: But whatever be its different shades and colors, we should look upon discipline as the one which is going to take us on to a goal proper.
1: Okanoka samayalo Greek desamulopala manam kramamnu visarjinchi nadachatam cheta pashupakshi mrugadulu endukudanu tama tama phalitamulaku viruddhanga erpadinatvanti dinni supreme court varu nirnayam chesaru.
2: It so happens that this is a page from the history of the Greeks that the supreme court of the land decided that because the birds, the animals and the beasts were going against the dictates of what a discipline has been laid for them, they were in for disaster.
1: Greek deshamulo oka raitu undeetundi vaadu.
2: Now in this land of the Greeks there was a farmer.
1: Atanu nityamu తన గోవుల ద్వారా పాలను పితికి మార్కెట్ లో అమ్మేటువంటి వాడు.
2: Now every day it was for him to milk his cows and sell the milk in the market.
1: కానీ గవర్నమెంట్ నియమించినటువంటి ఒక దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు.
2: But then the milk, the quality of the milk was such as to go against what was ordained by the government.
1: ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకును విచారణ చేయాలని కోరారు.
2: Now the government decided to inquire into this in the court.
1: అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు.
2: Then the judge in the court decided that this milk was not up to the mark, that it was being adulterated, and the person concerned should be punished.
1: అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు, నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కౌ నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు.
2: Then the farmer started arguing that you can't find fault with this milk, it's pure and as pure as you can obtain purity itself. And he said, you cannot find fault with the milk that I am selling.
1: ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకు కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని
2: జడ్జ్ ఇన్ ద కోర్ట్ డిసైడెడ్ దట్ దిస్ మిల్క్ వాస్ నాట్ అప్ టు ద మార్క్ దట్ వాస్ బీయింగ్ అడల్టరేటెడ్ అండ్ ద పర్సన్ కన్సర్న్ షుడ్ బి పనిష్డ్.
1: అప్పుడు ఈ రైతు అనేక విధములుగా

0: వినిపించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకు కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు.
1: Now on the strength of the arguments being put forward by the farmer, the judge decided that there should be some substance in what the farmer was pleading for, and so he wanted to take some more time to decide the case.
0: ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దిన్నము కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: Then he started observing the way in which this farmer was getting the milk to the market.
0: ఒక దినము తెల్లవారుజామున 4 గంటలకే పితికేటువంటి వాడు.
1: It so happened that one day he would milk the cows at 4 in the morning.
0: ఒక దినము 6 గంటలకే పితికేటువంటి వాడు.
1: At other times he used to milk at 6 in the morning.
0: తనకు నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు.
1: And if he was not getting sleep, he would start milking at 3 in the morning.
0: ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకడం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది.
1: So in this way there was no regularity about the time of milking, and as a result the cow itself was undergoing lots of changes.
0: కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమైనటువంటి క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు.
1: సో what's decided therefore is that because there is no regularity in terms of even as pure a thing as a cow's milk, this milk is not coming up to the standard.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధానము లోపల క్రమాన్ని కూడాను మనం పాటించాలి.
1: So even in the discharge of our responsibilities or duties, one should follow a sense of discipline.
0: అధ్యాపకులు ఏ విధమైనటువంటి తన కర్తవ్యాన్ని తన క్రమమును ఆచరించాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను గుర్తించాలి.
1: A teacher should understand in what way he or she should discharge his responsibilities.
0: కేవలం క్లాసు లోపల పిల్లలకు పాఠాలు చెప్పడమే నా కర్తవ్యమని భావించరాదు.
1: We should not feel that merely taking classes to the students in the class is my duty.
0: ఏ విధమైనటువంటి మార్గములో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది.
1: How would the students respond in such a way as to be imprinted in their
0: hearts? వారు చక్కగా అర్థం చేసుకోగలరు.
1: How would they be able to understand it well?
0: దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి?
1: How can I achieve this goal?
0: కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో క్వశ్చనింగ్ దస్ వన్ షుడ్ ట్రై అండ్ ఫైండింగ్ వేస్ ఇన్ మీన్స్ అండ్ వన్ షుడ్ ట్రై టు డిశ్చార్జ్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్
0: టైం టు టైం. మనం క్లాసుకు ఏ ఏ టైంకు ఎప్పటికి పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాస్ లో ప్రవేశించాలి.
1: వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ పంక్చువల్ టు ద క్లాసెస్ దట్ హి హస్ టు టేక్ రైట్ ఆన్ ద డాట్ యూ షుడ్ బి ఇన్ ద క్లాస్ రూమ్.
0: మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాసులో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలం వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పై ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి.
1: అండ్ యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ ద 45 మినిట్స్ ఆర్ సో అలాటెడ్ టు యువర్ పీరియడ్ అండ్ వితౌట్ వేస్టింగ్ ఎ మూమెంట్ దస్ మేక్ ద ఫుల్లెస్ట్ యూస్ ఆఫ్ ద టైం.
0: అదే విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనము ఆహారాన్ని భుజించడం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి.
1: In the same way as you discharge your responsibilities as a teacher in terms of your obligations, so also in terms of your eating, follow a regimentation.
0: ఈ దేహమునకు అవసరమైనటువంటి విశ్రాంతిని కూడాను క్రమాన్ని అనుసరించాలి.
1: So also the body needs certain rest, and this again is bound to your discipline.
0: మనము ఆటలాడుకోవటం కూడాను ఈ క్రమానికి తగినటువంటి రీతిగా మనం ఆటలాడుకోవాలి.
1: So also when you play, you should play in tune with what you are expected to be doing.
0: కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించటం చేత మన యొక్క ఆరోగ్యం కూడాను దెబ్బతింటుంది.
1: Once you transgress the domain of discipline, then your health itself will be in jeopardy.
0: కనుకనే మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి.
1: సో ఆల్సో యువర్ ఐడియల్స్ దట్ యు హావ్ సెట్ బిఫోర్ ఫర్ యువర్ సెల్ఫ్ షుడ్ ఆల్సో బి ఇన్ ట్యూన్ విత్ ఎ సర్టెన్ డిసిప్లిన్. ముఖ్యంగా
0: అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం.
1: సో ఐదర్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ ఫర్ టీచర్స్ హావింగ్ ఎ సెట్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
0: నిత్య జీవితం లోపల అన్ని రంగములు ఎందుకు ఉన్నత ఆదర్శాన్ని కూడా మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ అవర్ ఓన్ డే టు డే ఎగ్జిస్టెన్స్ ఎ సెట్ ఆఫ్ ఐడియల్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ అండ్ వీ షుడ్ ఫాలో దెమ్.
0: మీకు చాలా తెలిసినటువంటి విషయమే డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు.
1: యూ సర్టన్లీ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ డార్విన్ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు.
1: Now he was and he is an internationally acclaimed scientist.
0: ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది.
1: Now he made a beginning as a humble person.
0: అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: Now right from the moment he started getting to know things, he was following a certain discipline.
0: ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: Now he came from an ordinary family.
0: కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని

0: ఉన్నతమైనటువంటి అభిలాష కలిగినటువంటి
1: వాడు. బట్ హీ హ్యాడ్ దిస్ ఇంటెన్సివ్ డిజైర్ విత్ ఇన్ హిమ్ దట్ హీ షుడ్ ఫాలో ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది.
1: Now he set his sight on a certain group.
0: Henslow aneetvanti oka guru paina itaniki vishwasam kudirindi.
1: He had implicit faith on this group called the Henslow group.
0: Atanu chaala aadarshavantamainatundi vaadu.
1: Now this man by himself was an extreme a model person.
0: Nirantaram kudanu atani aashiyalanu atani yokka pravartananu thanu gurtinchukuntu nadicheetundi vaadu.
1: Now this Darwin would look upon this Henslow as his ideal and would try to follow in his footsteps.
0: Kramakramina ee vidhamainatundi aadarshanni kontha tanaku paatinchetappudiki prapanchamulo oka Henslow aneetundi vaani tejasanta idanikochi cheripoyindi.
1: Now when this process was going on thus, a day came wherein all the glory and all the magnificence of this Henslow was one with this person.
0: Idi Henslow yokka pratibimbanga kudanu nirupistu vacharu janalu.
1: And then people started saying this is the image of this Henslow.
0: Adhe vidhamgane Bharat deshamulo Valmiki.
1: In the same manner you have in the country of Bharat Valmiki.
0: Nirantaramu ramachintana cheyichu ramatattvanni chintinchatam cheta అతనిలో రామాయణం రాయగలిగాడు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు.
1: వాల్మీకి వాజ్ వన్ హూ వుడ్ కంటిన్యూస్లీ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ, సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ, సో మచ్ సో దట్ ఎ డే కేమ్ వెన్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ రామ అండ్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ రామ బికేమ్ వన్ విత్ వాల్మీకి హింసెల్ఫ్.
0: మనం ఒక జాబు రాయవలనన్నా మొట్టమొదటే విషయాలను మనలో చిత్రించుకుంటాం. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాం.
1: Now before you venture out to write a letter, you would sort of plan out what you wish to write, how you wish to go about writing it and the contents proper. You have a plan of action before you start writing the letter.
0: ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అని మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం.
1: సో ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గో అబౌట్ బిల్డింగ్ ఎ హౌస్ యూ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వేర్ షుడ్ యూ హ్యావ్ ద డ్రాయింగ్ రూమ్, వేర్ షుడ్ బి ద కిచెన్. యూ మస్ట్ హ్యావ్ ద ప్లాన్ అండ్ ద లేఅవుట్ ఆఫ్ ద బిల్డింగ్ బిఫోర్ హ్యాండ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏంటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుసరిస్తున్నాం, ఆచరింపచేస్తున్నాం.
1: What this means is that within yourself you have an ideal set of surroundings, a fixed image, and you are trying to give a concrete shape to what you have felt thus within.
0: Kanuka bahirmukhamainatundi ee jagatlo manam chesetundi chirikriyalu kaani anubhavinchetundi aanandamulu kaani leka deeniki aacharinchetundi yokka pravartanalu kaani anni kudanu mana antarmukhamlo undinetundi yokka aadarshalane manam anubhavistunnam.
1: So in the same manner whatever is manifested in the world at large in terms of the joys that you experience, in terms of the actions that you try to do, all these are nothing but a reflection of what you are within yourself.
0: Mana manchi kaani chedda kaani రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try and understand this sacred truth that whatever we are is nothing but a reflection of the inner being. And in tune with this, we should try and strive to do that which is good and noble.
0: అప్పుడే తగినటువంటి యొక్క క్రమమును మనము ఆచరించిన వారం అవుతాం.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ సర్టెన్ సెట్ ఆఫ్ ఎ గోల్ లైక్ దిస్ యూ కుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ వెంచర్.
0: ఈ క్రమాన్ని మనం అనుసరించడం చేత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడాను మనం అందుకొని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడాను మనం అనుభవించవచ్చు.
1: వన్స్ యూఆర్ టైట్ టు ఎ సర్టెన్ రెగ్యులారిటీ, ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్, యూడ్ ఆల్సో బి ఏబుల్ టు సెక్యూర్ హ్యాపీనెస్ ఇన్ ఇట్స్ టోటాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ వేరియస్ అదర్ డైమెన్షన్స్.
0: ఈ ఆరోగ్యమునకు ఆంగ్ల భాషలో హెల్త్ అని చెప్తుంటారు.
1: Now in the English language this health connotes a certain well-being.
0: ఈ అనేటువంటిది హెలిగ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: This word health has its origin from this helid, from a word helid.
0: హెలిగ్ అంటే ఏమిటంటే పూర్ణమైనటువంటిది అని ఒక అర్థము.
1: This word helid has also a meaning, totality, fullness.
0: పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము.
1: It also has another meaning of being sacred.
0: ఈ పూర్ణం అంటే ఏమిటి దీని అర్థం?
1: What is this fullness or totality?
0: అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి.
1: Now every organ in the body is dependent on every other organ.
0: ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి.
1: ఎవ్రీ నర్వ్ ఇన్ టర్న్ ఇస్ డిపెండెంట్ ఆన్ అనదర్ నర్వ్.
0: దేహంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ ను ఆశ్రయించే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ ఇస్ లైక్ వైజ్ డిపెండెంట్ ఆన్ ఎవ్రీ అదర్ సెల్.
0: కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది.
1: సో ఇన్ దిస్ వే వెన్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఇన్ ద బాడీ ఈస్ సేక్రెడ్ అండ్ ఫుల్ దట్ ఈస్ వాట్ కనోట్స్ ద టోటాలిటీ ఆఫ్
0: అనగా శరీరము మనస్సు ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉంటుండాలి.
1: What this means in turn is that the body, mind and atma should be sacred and should be in their fullness.
0: ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి.
1: When you don't have this fullness of the sacredness within you, then you tend to undergo changes.
0: కనుకనే మొట్టమొదట దేహమునకు ఆత్మకు మధ్య ఉండేటువంటి మనస్సు రెండింటినీ చేకూర్చేటువంటి మైత్రి మిత్రుడు అని చేర్పడుతూ వచ్చింది.
1: Now in these three entities, the body, mind and the atma, mind as it is between these two extremes is one which builds the bridge of friendship between body on the one hand and atma on the other.
0: మనకు స్నేహం కలగవలనన్నా ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనము వెతకనక్కరలేదు.
1: Now if you really want to go about making friends with a great person, you don't have to go outside of
0: adhyapakulaku vidyarthulaku nootana pavitramainatvanti yokka oka pustakamu goppa mitrudu.
1: Like the friend which binds or who binds the student on the one hand and the teacher is the book.
0: Adhyatmika margamunandu jeevitanni ankitam gavinchinatvanti variki uttama manasu uttama mitrudu.
1: In the same manner, one who has given his life for the spiritual pursuit of his existence, certainly his own mind is a great friend.
0: దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవము యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
1: If you ask a question, what's the purpose of thinking of God all the while, then the answer is that in a course of time, the effulgence and splendor of God will be with you and you will become one with that.
0: Manalo etti marpulu etti bhavamulu konni kalugutuntayo atti bhavamunu puraskarinchukoniye mana mukhamu marutu untadi.
1: Now whatever thoughts we are turning over within our mind, whatever ideas we have been having, are very much reflected in the facial countenance that we exhibit to the outside world.
0: ఒక వ్యక్తి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు ఏమిటయ్యా ఈనాడేమో చాలా విచారంగా ఉన్నావే అని విచారంగా కనిపిస్తున్నావే అని కూడా ప్రశ్నిస్తాడు. కారణం ఏమిటి, తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్ రూపంలో ఆవిర్భవిస్తుంది.
1: A person who's sad and grief-stricken, he's accosted by a second person and without the first one uttering a word, the second one keeps asking, why are you so sad, whatever is happening to you? Now the first one has not said anything, but his face is an index to his own feelings within himself.
0: అదే విధముగాని మానవుని మనసు యందు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని చింతించుచున్న సమయంలో తన యొక్క ముఖవచ్చస్సు కూడాను ఆనందంతో చిందులు దొరుకుతూ ఉంటాది.
1: In the same manner, one who is extremely happy and joyous, that happiness of his is reflected in the facial expression, a benign one, a joyful one that he exhibits to the world.
0: Kanaka motta mota manasu yokka parivartana manavuniki pradhanamainatundi.
1: So the first and foremost transformation as far as man is concerned is that of the mind.
0: Mughal chakravartulu paripalana chese samayam lopala,
1: when the Mughal emperors were ruling the land,
0: Aurangzeb vishayam meekandarki telusunu.
1: You certainly have heard about Aurangzeb among these.
0: Shah Jahan Aurangzeb yokka tandri.
1: Shah Jahan was the father of Aurangzeb.
0: Aurangzeb lopala oka durgunamu oka durbuddhi prarambhamaindi.
1: Now in Aurangzeb was born a bad thought, a bad idea.
0: Enta kalamaina tandri rajyam elutunte nenu ippudu rajyam elali aneetuvanti oka durbuddhi atallo prarambhamai kramakramena తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది.
1: ఇఫ్ మై ఫాదర్ వర్ టు గో ఆన్ రైనింగ్ అండ్ రూలింగ్ సీమింగ్లీ ఇన్ ఎన్ ఎండ్లెస్ వే, వెన్ విల్ ఐ ఎవర్ అసెంట్ టు ద థ్రోన్? హీ వాంటెడ్ టు కాంకర్, హీ వాంటెడ్ టు కిల్.
0: అన్యాయ అక్రమ అనాచారాన్ని కూడాను ఏమాత్రము చింతించక ప్రవేశపెట్టాడు.
1: నౌ హీ డిడ్ నాట్ రియలీ గివ్ రూమ్, He didn't want to think about the pros and cons of whatever he is contemplating to do, and he set about his task.
0: కట్టకడపటికి దుర్మార్గులను మిత్రులుగా చేసుకుని తండ్రిని ఓడించి చెరసాలలో పెట్టాడు.
1: In the end, he made friends with the evil ones, defeated his father, and imprisoned him.
0: ఔరంగజేబుకు కారనేషన్ జరిగింది.
1: And Aurangzeb was duly coronated.
0: ఆ సందర్భం లోపల తన మిత్రులందరినీ కూడా కోర్టు చేసుకుని వారిలో కొంత సంభాషణలు ప్రారంభించాడు. ఇప్పుడు తండ్రిని ఏ విధంగా మనము పూర్తి అనగా జీవితం నుంచి తనను వేరు చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది.
1: Now at the time of the coronation, he got his friends around him and started discussing ways and means, how can I now remove my father totally from this world?
0: కొంతమంది మిత్రులు తక్షణమే అతని శిరశ్ఛేదనం చేయాలి అన్నారు.
1: Now there are those in this group of his who said, you must behead your father immediately.
0: ఈ విషయం తండ్రికి తెలిసింది షాజహాన్కు.
1: షాజహాన్ got to know about this.
0: చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛేదం చేసుకోవటం చాలా మంచిది అన్నాడు అనుకున్నాడు.
1: Shahjahan felt very happy. He said, I have been defeated by my son. I have lost my kingdom to him. And rather than suffer like this, I would rather die.
0: ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్.
1: షాజహాన్ sent word to Aurangzeb that I am awaiting this sort of a punishment now.
0: అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తి పరిచినట్టు అవుతుంది. ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తి పరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు.
1: And then this evil and wicked one that Aurangzeb was said, if I were now to fall in tune with my father's wishes, I'll be satisfying a wish of his. Rather, I would not do this. I would do something else.
0: Yava jeevitham kudano charasaralo petti oka telivitetalu lenetvanti oka murkunni athaniki oka snehithuniga andinchali ani nirnayam chesukunnadu.
1: He in turn decided that I would rather have my father imprisoned for the rest of his life. And what's more, for his companion, he had a foolish one to be living with his father.
0: అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు.
1: సో హావింగ్ ప్రొనౌన్స్డ్ హిస్ జడ్జ్మెంట్ అబౌట్ వాట్స్ ద ఫాదర్ గోయింగ్ టు డూ, హీ హ్యాడ్ ఎ కాపీ ఆఫ్ ది ఖురాన్ అండ్ హీ హ్యాడ్ ఎ ఫూలిష్ పర్సన్ టు గో అండ్ హీ సెడ్ దీస్ టూ విల్ బి ఫ్రెండ్స్ ఫర్ మై ఫాదర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసం లోపల ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక్క మిత్రునితో నా జీవితం గడుపుకుంటామంటే ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు.
1: షాజహాన్ felt delighted at this. Here I am in total solitude. I can live at peace with myself in the jail. And here is a good friend of mine. And what's more, I have a Quran to go through. These all Allah's grace.
0: తెల్లవారి లేచడం, ఖురాన్ చదవటం, మిత్రునికి అనేక విధములుగా దానిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం ప్రారంభించాడు.
1: So what he would do now is start reading from the Quran right from the morning and then impart the contents of the Quran to his friend and he would spend his time thus in a sacred way.
0: Aite ee snehithudu emi marpu kaligatam ledhu, enta pavitramaina vishayalu cheppina tana mukham lopala ee vidhamainatundi marpulu kanipinchatam ledhu idi chuchadu. Chi chi chi chi, ilanti murkhudainatundi mitrun naaku labhinchatam ee janmamlo chesukunna paapam anukunnadu.
1: This process would continue. Shahjahan reading out from the Quran and explaining the contents to this foolish friend. But he would realize that come what may, nothing was being registered on the face of this friend of his because he was foolish to the extreme. Then he started bewailing his own fate. What's the point in trying to teach something to a foolish one like this?
0: అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు.
1: Maybe it is a result of some past sin that I have committed in life before. Then he started looking inwards within himself.
0: మొదటి మిత్రుడు నాకు శాంతి.
1: My friend, the first slot is shanti or peace, he said.
0: రెండో మిత్రుడు నాకు సఖ్యము, అనగా అదే ఒక ప్రేమ.
1: Second of my friends is prema or love.
0: మూడో మిత్రుడు నాకు వాత్సల్యము.
1: The third of my friends is affection.
0: నాలుగో మిత్రుడు నాకు అనురాగము.
1: And an intense liking. Endearment, that's my fourth friend.
0: Aido mitrudu naaku maduramu.
1: And the fifth of my friends is melody.
0: Ee aido mitrudu kuda cheri naaku edo oka vidhamainatundi oka antaratmanu kontavarku melkolpadaniki prayatnistaru.
1: So these friends of mine will certainly, in some way or the other, try to come to life what's my inner nature.
0: నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు.
1: As again these five friends of mine, I have one more who's on a higher pedestal.
0: అతని నా మనసు.
1: And that friend of mine is my mind.
0: మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశం అవుతుంది.
1: If I make friends with my mind, then everything is mine.
0: అప్పుడే నేను దాంతుడవుతాను.
1: Only then will he become a dhanta.
0: దాంతుడే కాదు వేదాంతుడవుతాను.
1: Not merely that, he'll become a vedanta.
0: వేదాంతములో నేను ప్రశాంతిని పొందుతాను.
1: And in this vedanta, I'll secure absolute peace.
0: ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఖురాన్ లోపల మనస్సును అంకితం చేసి ఆ ఖురాన్ అంతా తన హృదయం లోపల జీర్ణించుకున్నాడు.
1: Having decided on this course of action, he started reading up the Quran in sincerity and he started assimilating all the
0: contents. ఈ విధముగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో దానిలో మనం జీర్ణించుకోవాలి.
1: In the same manner,
0: జీర్ణమైపోవాలి.
1: Whatever we have conviction about, whatever we have intense faith about, that we should try to assimilate and make one with our own existence.
0: మనకి ఇప్పుడు ఉడుకవుతున్నది.
1: Now for instance, we are experiencing heat.
0: మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి.
1: And we have a fan in our hands.
0: ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది.
1: Now this we should turn towards ourselves and swing it. Then we have this cooling effect.
0: ఈ విసనకరను బయట వైపును త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమీ రాదు.
1: Turn the same fan to the outside world and swing it. You won't get any benefit out of it.
0: గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి.
1: యు టాక్ అబౌట్ దిస్ బ్రీజ్ ఆర్ ఎయిర్ ఆర్ విండ్, ఇట్స్ ఆల్ అరౌండ్, ఇట్స్ ఆల్
0: ఓవర్. సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒకవైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది.
1: సో దిస్ ఎయిర్ ఆర్ విండ్ విచ్ ఈస్ ఆల్ అరౌండ్, ఓన్లీ ఇట్ హాస్ టు బి టర్న్ టువర్డ్స్ యువర్ సైడ్ సో దట్ యు కెన్ రియలైజ్.
0: మనం ఈ విషనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విషనకరలో లేదు.
1: Whether you are swinging this fan or not, wind or air is very much around. This air is not to be found in the fan.
0: Adhe vidhamgane mana manas anetundi oka visanakarra vantidi.
1: In the same manner, our mind is like this fan.
0: Mana shanti santoshalu anubhavinchavaranna kevalam prakruti sambandhamainatundi oka baita vaipuni dinni maralchinappudu manamu nijamainatundi shanti santoshalanu anubhavinchalemu.
1: When you want to experience peace and happiness, there's no point in turning the mind to the outside world.
0: దీనిని అంతర్ముఖం గావించుకుని తన వైపును మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది.
1: Turn the mind inwards and put it in sacred and ennobling ways so that you can secure this peace and joy.
0: కనుకనే మనము ప్రతి విషయమునందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So in every little detail of our lives, this discipline is of paramount importance.
0: ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు, విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Now here are these students. Now in terms of the students' careers in their lives, how do we conduct ourselves?
0: ఈ విద్యార్థుల దగ్గర మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినాము, అది రైట్ ఆర్ రాంగ్, మనం ఏ విధమైన ప్రవర్త దానిని మనం కొంతవరకు చింతించాలి.
1: Now in order to show what we should be or how we should be in the presence of the students, we should first of all throw ourselves back to our own student days and start asking what we were doing then.
0: అధ్యాపకుడుగ కావటం చేత విద్యార్థులను ధిక్కరించటము లేక శాసించటము వారిని పనిష్మెంట్ చేయటము మనం చేస్తున్నాము. అయితే మనం విద్యార్థులుగా ఉండినప్పుడు మన అధ్యాపకుడు మనపైన ఈ విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినాము అనేటువంటి దాన్ని మొట్టమొదట నిర్ణయం చేసుకోవాలి.
1: రీకాల్ యువర్ స్టూడెంట్ డేస్ అండ్ సీ వాట్ యు వర్, వాట్ ద సిచ్యుయేషన్స్ వర్. నౌ టుడే బికాజ్ యు ఆర్ ఎ టీచర్ యు వాంట్ టు పనిష్ ద స్టూడెంట్స్, యు వాంట్ టు సే దిస్ ఆర్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ బిహేవియర్. బిఫోర్ యు డూ ఇట్, యు ఫస్ట్ ఆఫ్ all throw yourself back to your student days. See how you would have reacted as a student if your teacher would have said this or that.
0: Mana adhyapakudu manavulnu punishment chesinappudu manam ee adhyapakudu paina ye vidhamainatti manasu maarpu chesukunnam.
1: Now when the teacher was giving us a punishment in those days, what was our own reaction towards that? You must ask that question.
0: Kaanu ee naadu kudanu manam aatti punishment ni itharlaki ichinappudu aa pillavaadi manasu kudanu manavale maarpu chendavachunu.
1: So in the same manner, if today you want to give a certain punishment to your student is likely to react in the same way. Kaanu
0: ee vishayam nandu kudanu self konku enquiry cheyali.
1: So in every little thing again, you must proceed on this process of self inquiry.
0: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ లోపలి మనకు సరి అయినటువంటి అర్థం మనకు చిక్కుతుంది.
1: ఇన్ దిస్ సెల్ఫ్ ఇన్క్వైరీ యూ హ్యావ్ ద ట్రూ మీనింగ్ కంటైన్డ్.
0: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంలో తీసుకుని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతనే ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము.
1: Without the assistance of the self-inquiry, we are trying to look at the position that we are enjoying today, and in a blind way we go about trying to deal with the students.
0: Mahavakyam lopala tat tvam asi ani mahavakyam undi.
1: Now one of the four mahavakyas is this tat tvam asi.
0: Tat anaga adi, tvam anaga nenu.
1: Tat means that, tvam means I.
0: Aithe deenini upanishattulu ee vidhi cheppindi, upanishat. Upa means samipam.
1: Now what does the Upanishad say? Upa means nearness.
0: Ni means krinda.
1: Ni means below.
0: Shat anaga kurcho.
1: Shat means sit.
0: Anaga daggara samipamulo neevu krinda kurcho adi deeni yokka artham.
1: So what this means is at a close quarter sit below.
0: Yavariki daggara?
1: Near to whom?
0: Guruku daggara.
1: Near the guru.
0: Aithe guruku equal ga kurchovalla kaadu krinda kurcho annadu.
1: Do you sit on the same footing, on the same pedestal as the
0: guru? Deeni antaratham emiti vinaya vidheyatalu prakatinchu ani akkada.
1: Sit below the guru. What this means is let there be obedience and humility from your side.
0: Akkadi nunchi neevu question prarambhinchu.
1: From that stage you ask a question.
0: Tvam nunchi question raavali, tat nunchi answer povali.
1: The question should emanate from tvam. Answer should come from tat.
0: ఈ తత్ త్వము రెండిటికి మధ్యలో అసి ఉంటుండాలి.
1: Between this tat and tvam, in between you have asi.
0: అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్, ఆన్సర్ కు తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి.
1: There is a link now between the answer and the question, and the joy thereof and the question and the answer.
0: ఇది ఉపనిషత్తు యొక్క నిజమైనటువంటి అంతరార్థం.
1: This is the inner significance of this Upanishad.
0: దైవత్వానికి సమీపమైనటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది.
1: This Upanishad gives you a lesson with regard to how to reach God, close on to Him.
0: సమీపత్వాన్ని బోధించేటువంటి యొక్క తత్వమే ఉపనిషత్తు.
1: The essence of Upanishad is to give you the gist as to how you reach God.
0: సర్వత్ర ఉంటున్నాడు.
1: That is, God is everywhere.
0: ఇలాంటి సమీపత్వాన్ని ఉపనిషత్తు బోధించినప్పుడు మనము క్వశ్చన్ ఎక్కడి నుంచి వేయాలి, ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి.
1: Upanishad will tell you how to reach, how to go closer to God. Now the question is, where should the question come from? Where should the answer emanate from?
0: మనము క్వశ్చన్ వేసేటువంటి విధానంలో కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి.
1: In the way in which you ask a question also, it is bound to a certain code.
0: కొన్ని కొన్ని బయట ప్రపంచంలో జరిగేటువంటి వాతావరణాన్ని పురస్కరించుకొని అనేక మంది అధ్యాపకులు కళాశాలలకు వచ్చి కొంత ఉపన్యాసాలు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం.
1: Now this is a normal practice in the world around us, that in terms of some colleges and universities, here are certain lessons and ask some questions from these lessons.
0: దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు.
1: So in tune with this requirement, people start asking questions at some point.
0: నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజ్ కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు.
1: Yesterday also Professor Natarajan was following this procedure.
0: మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు.
1: Our teachers also followed what generally happens in the world outside.
0: అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: At this point we should ponder over closely at one issue.
0: ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: The question that we should ask now is this in tune with what's prevailing in our institute?
0: మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి, మనకు తృప్తి అవుతుంది.
1: If you really want to elicit an answer to a genuine question of yours, then you should meet him individually. There's nothing wrong in it, and the person concerned also will feel extremely satisfied. అట్లా
0: మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాము.
1: Now, rather than do this, supposing you ask a question, you are only letting three weaknesses of yours manifest themselves.
0: మొదటి బలహీనత ఏమిటంటే క్వశ్చన్ వేయటం లోపల.
1: The first weakness in this process of asking a question is,
0: ఏమీ తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు.
1: One who does not know anything asks a question.
0: అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: That is, when he does not know the answer for that, he seeks the answer by way of asking a question.
0: ఇది మొదటి బలహీనత. తనకి ఏమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకున్నాడు.
1: సో ఇన్ దిస్ వే హి ఎగ్జిబిట్స్ హిస్ ఇగ్నోరెన్స్ దట్ హి డజంట్ నో ఎనీథింగ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ క్వశ్చన్.
0: రెండవది ఏమిటంటే నాకు అన్ని తెలుసును అనేటువంటిది పది మందికి తెలియలే అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు.
1: Now the second aspect is, I know everything. You want the world to know about it. So you ask a question.
0: ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే.
1: Now this sense of ego is also a case of weakness.
0: మూడో బలహీనత ఏమిటంటే నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్తాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయడానికి ప్రయత్నిస్తాం.
1: The third dimension to this is, by asking a question thus, will the person concerned answer me properly or not? You want to test the knowledge of the other person.
0: ఏదైనా కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనతే.
1: So this idea of trying to disarm the person concerned is also a case of weakness.
0: కనుక క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకునేటువంటి వారం అవుతున్నామే కానీ నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు.
1: సో దిస్ ఐడియా ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ బ్రింగింగ్ టు ద ఫోర్ యువర్ ఓన్ ఫండమెంటల్ వీక్నెసెస్. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్.
0: కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి.
1: సో ఆర్ టీచర్స్ షుడ్ ఆస్పైర్ టు అండర్స్టాండ్ what's contained in a process like this.
0: ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు.
1: Now if one has to realize the fullness of one's existence in terms of realizing one's divinity,
0: కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు.
1: Not merely your morals are going to help you, not merely your scholarship is going to help you.
0: మనం ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి.
1: What you have learnt and imbibed should be shown in practice.
0: ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి ఏ బిసిడి అని పెడుతున్నాం మనం. దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు.
1: Now for instance we want to have this grade system ABCD for assessing our students performance.
0: Aithe nyayanga vicharana chesthe ee doubt kudani ye matram avakasalu levu.
1: We also are assailed by a doubt. How do we give the marking? Actually speaking
0: ee question ku palani answer anetundi telisinaatundi adhyapakuniki doubt e undadu enta marks veyalani.
1: Actually speaking you should have no doubt with regard to how you should go about marking because a teacher who knows the answer proper will never have a doubt as to how many marks.
0: Janaku sariyainatundi answer teliyinatundi adhyapakuniki enni marks veyala em cheyalani doubt puttundi.
1: Only that teacher who does not know the answer himself will have this doubt. How many marks do I give for this question?
0: Ee answer correct ga telisinte ఇది సరిగా ఉంది ముక్కాలు రైట్ దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు.
1: Now this answer is 75% correct. So whatever marks you have set apart for the question,
0: దాంట్లో విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయం ఏమో కరెక్ట్ గా ఉండొచ్చును విధానం మార్పుగా ఉండవచ్చు.
1: You would give 75% of the marks. Or rather, if you say the contents are okay, but the way in which it has been answered is different, well, naturally you have to make it.
0: అప్పుడు విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి కానీ విధానాన్ని మనం చూడకూడదు.
1: In that case, we should look only to the contents, not the way in which it has been presented to you.
0: అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లము కరెక్ట్ గా వచ్చి ఉంటుంది కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటాయి.
1: Or for instance, the problem. The answer may have been obtained correctly, but the steps could be differing a little.
0: కనుక ఈ ఆన్సర్ ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంటుంటాయి.
1: So in that case, such a situation, take a look at the answer and in tune with the steps that have been given, you could modify your assessment.
0: అయితే ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండాలి.
1: Now at this point, the present system that we have here is whether you get 40 or 70, the assessment is the same.
0: ఎట్లంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ.
1: నౌ హౌ యు మైట్ ఆస్క్, నౌ ఇన్ ఎ సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్ ఇట్స్ ఈజీ టు గెట్ 90%.
0: కానీ హిస్టరీ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావటం చాలా కష్టం.
1: బట్ ఇన్ ఎ సబ్జెక్ట్ లైక్ హిస్టరీ గెటింగ్ 90% ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్.
0: ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప.
1: ఇఫ్ యు గెట్ 50 or 45% ఇట్స్ ఎ కమెండబుల్ అచీవ్మెంట్.
0: కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 మార్క్స్ వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తాడు, ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు.
1: సో హియర్ యు హావ్ వన్ హూ గెట్స్ 45% ఇస్ ఏ, వన్ హూ గెట్స్ 90% ఇస్ ఏ.
0: అయితే ఈ విధానాన్ని కొంతవరకు అధ్యాపకులే కొన్ని రకమైనటువంటి సమజాయిషి తీసుకోవాలి.
1: So in matters such as these, the teachers themselves should discuss and find ways and means of finding a solution.
0: ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజన్ కాదు ఫ్యూజ్ పోతుంది.
1: Now, in those students who are inherently weak, it's not merely confusion, but they also lose their fuse.
0: ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ మెయిలీ కన్ఫైన్డ్ టు ది స్టూడెంట్స్, ఆల్సో ది టీచర్స్ ఆర్ సబ్జెక్ట్ టు దిస్.
0: అయితే ఇది కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది, కానీ క్రమక్రమేణా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది.
1: Of course, in the initial stages, such discrepancies are bound to occur. It takes some time before a degree of stability is obtained or achieved.
0: Mana vidhanamu chaala nootaramainatundi vidhananga untundadi.
1: Now, our system is extremely new and innovative.
0: Aithe idi chaala unnathamainatundi uttamamainatundi paddhatiga untundadi.
1: It is not merely innovative, but also a laudable one and a very high-sounding one.
0: ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకుని పోయేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేయలేదు. డిగ్రీతో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది.
1: The end product of our system is not merely a degree. It's also a case of understanding one's own fullness of existence and a sense of purpose in this life.
0: జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుకుంటూ వచ్చాం.
1: Our system of education is such as to understand the intrigues and intricacies of one's own existence.
0: ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగముల యందుకును ఇది సమత్వమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది.
1: There is this equal mindedness of purpose in terms of appreciating one's life not merely on the ethical or the moral or the spiritual or the economic or the political or the scientific, but it's a totality of all these put together.
0: కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్, అన్నింటి యందుకును వీడు ఉత్తీర్ణుడు కావాలి.
1: Because the idea is awareness is life and a person should be successful in all the fields of endeavor.
0: తెలుసుకోవాలి.
1: He should get to know all possible things touching his life.
0: ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి.
1: Now if he is not knowing a thing fully, he is bound to have doubts.
0: మన పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి.
1: But then against this, you should have implicit faith and conviction in this system that we are pursuing.
0: తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు.
1: There is a saying in Telugu, first have belief and faith, then you get it digested.
0: Nammakame lekapothe aatmavishwasam manaku kuduradu.
1: Without this element of belief, you can't have a conviction of purpose.
0: Aatmavishwasam lenetundi vaadu aa konni vidamante anumana grastudu avtadu.
1: Once you do not have this fullness of conviction from your side, you'll have doubts surely.
0: Anumana grastuniku shanti undadu.
1: One who is assailed by doubts, he can't have peace.
0: Shanti leni vaaniki sukham labhinchadu.
1: And without peace you can't enjoy happiness.
0: Kanuka ee sukham anetvanti kevalamu oka nammakam paine aadharapadi untundi.
1: So this happiness or comfort is based upon this faith or belief in the first place.
0: Motta motta manam prati vishayanni kuda manam vishwasinchali.
1: So first and foremost thing is you must have this implicit faith in everything.
0: Kontha mandi manam bhavistuntam, మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకు పూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు.
1: Now there are those who say it's only when we experience something we can build up some faith or belief. How is it possible?
0: నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది, కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది?
1: Now the answer to this question is only when you start experiencing, putting into practice, will you be able to have a faith there.
0: నాకు ఏదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాను అనుకునేటువంటి విషయం ఎట్లా ఉందంటే, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్ళల్లో దుమ్ముకుతాను అన్నట్టుగా ఉంటుండాలి.
1: I start believing only when I have experience is like this. It's like saying that only when I have mastered the art of swimming will I get into this water.
0: స్విమ్మింగ్ రావాలంటే నీళ్ళల్లో ముందు దుమ్కోవాలి కదా.
1: Now if you want to go to get to know this swimming, you must first get into the water.
0: నీవు వాటర్ లో నీళ్లలోనే దుమ్కక నీకు ఈత రావాలంటే ఎట్లా వస్తుంది?
1: Now you are not prepared to plunge into this water and you want to get this swimming. How is it possible?
0: ఇసుకలో ఈత నేర్చుకోవడానికి వీలు కాదు.
1: You cannot learn swimming in sand.
0: కనుక మనం మొట్టమొదట విశ్వాసంతో అందులో దుంకాలి, తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి.
1: సో హావ్ దిస్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ ఆఫ్ పర్పస్, ప్లంజ్ ఇన్ టు దిస్ వాటర్ టు మాస్టర్ దిస్ స్విమ్మింగ్.
0: కనుక కాన్ఫిడెన్స్, ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్ దట్స్ ఆఫ్ అబ్సల్యూట్ నెసెసిటీ, ఐదర్ ఇన్ ఎ థింగ్ ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఇన్ ఎ థింగ్ దట్ యు వాంట్ టు డు యోర్సెల్ఫ్.
0: తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు.
1: వన్ హూ కాంట్ ట్రస్ట్ హింసెల్ఫ్ కెనాట్ ట్రస్ట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి.
1: సో హ్యావ్ దిస్ ఫెయిత్ ఆర్ ట్రస్ట్ విత్ ఇన్ యోర్సెల్ఫ్.
0: దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానమని.
1: దిస్ ఇస్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అబ్సల్యూట్ నెసెసరీ.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కెన్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాం.
1: వన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ ఎంటర్ ఇంటు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
1: అండ్ వన్స్ యూ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ యూ సర్టన్లీ హ్యావ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ ద బేస్ ఇన్ సపోర్ట్ యూ కాంట్ బిల్డ్ వాల్స్.
0: గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు.
1: అండ్ వితౌట్ ద వాల్స్ యూ కాంట్ హ్యావ్ ద సీలింగ్.
0: రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు.
1: వితౌట్ ద సీలింగ్ యూ కాంట్ లివ్ అండర్ ద.
0: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లైక్ ఎ ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్వ్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లైక్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లైక్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ యువర్ లైఫ్.
0: కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లోపల ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివి కానీ ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు.
1: సో హియర్ యు రియలైజ్ దట్ ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ యువర్స్ ఆల్ దీస్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు వన్ అనదర్. దే డు నాట్ కాంట్రడిక్ట్ వన్ అనదర్.
0: అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది కామన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ దిస్ కామన్ డినామినేటర్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక మనం టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడాను ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి.
1: So even when you want to teach something, try to equate your student with yourself.
0: ఎందుకంటే ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: Because this element of self is present everywhere.
0: అదే ఒకటి ఐ అనుకుంటాం మనం.
1: Sometimes we look upon this as
0: I. ఐ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది అని కాదు, అందరి యందు ఉంటుండాలి.
1: Where do you find this I? Not merely in yourself. You find this I in every being.
0: ఇక్కడ నేను ఎంచుకొని ఎవరి కస్తూరి అని కొన్ని ప్రశ్న వేస్తే అతను ఐ అంటాడు.
1: Now we stand here and ask a question, who's Kasturi? He stands up and says,
0: ఎవరు సఫాయి అంటే ఐ అంటాడు.
1: Who's Safai? And then he stands up and says, I am Safai.
0: ఎవరు మహాజన్ అంటే అతను ఐ అంటాడు.
1: Who's Mahajan? And he replies, I.
0: ఎవరు హేమలత అంటే ఈమె నేను ఐ అంటుంది.
1: Who's Hemalata? And she stands up and says, I.
0: కస్తూరి, సఫాయి, మహాజను, హేమలత రూపనామములు వేరు వేరైనప్పటికీ జవాబు ఐ ఐ ఐ అందరి ఎందు ఐ అని వచ్చి ఐ ఈజ్ ఎవరి వేరు.
1: So here, Kasturi, Safai, Mahajan and Hemlata are different in names and forms. But there is this common answer emanating from each I, I.
0: ఈ ఏకాక్షర ఐని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి ఐని మనం కొంతవరకు లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: If you want to realize this monosyllable I, you must try to understand the I of these three gunas.
0: E-Y-E-I ఒకటి ఉంది మరి.
1: There is this I, E-Y-E.
0: ఈవైఈఐ అనేటువంటిది శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటిది.
1: దిస్ ఈవైఈఐ ఈజ్ దాట్ కంటైన్ విత్ ఇన్ బాడీ మైండ్ అండ్
0: ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు దేహము ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి.
1: And this monosyllable I is beyond these three components or attributes. It's one and the only one.
0: కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి పుయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే.
1: Now when you ask this question deeply, you will understand that this journey of life is nothing but going from this idea of I to the idea of we.
0: వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే.
1: Like you are going from this individual entity to a collective existence.
0: Swam nunchi soham ku prayaname.
1: Like going from swam to soham.
0: Idi okka vidhanga mana vicharana chesthe I and you aneetvanti dani pettukunte I and you are one ani manam antam.
1: Now it's like this. If you say I and you, your answer will be I and you are one.
0: One. Idi poorthiga vicharana chesthe I and you are one idi correct kaadu.
1: Now when you go deeper into this, I and you are not one.
0: I and you are we.
1: The answer should be, I and you are we.
0: Manam one kavalante em ayipola, we and we are one ayipothundi.
1: Now when you want to become this one, we and we should become one.
0: నీలోనా నేనున్నా, నాలోనా నీవున్నావు, ఇది వుయ్ అయిపోయింది. వుయ్ అండ్ వుయ్ ఆర్ వన్. ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది అది.
1: ఐఎమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ, వి అండ్ వి ఆర్ వన్. వేర్ ఎవర్ యు గో ఇట్ ఇస్ దిస్ కలెక్టివ్ వి.
0: అనగా సెల్ఫ్ అనేటువంటిది అక్కడ ఉంది, ఇక్కడ ఉంటుండాలి.
1: వాట్ దిస్ మీన్స్ అగైన్ ఇస్ సెల్ఫ్ ఇస్ దేర్, సెల్ఫ్ ఇస్ హియర్.
0: అయితే ఏది సెల్ఫ్ ఇష్యూ అని పెట్టుకుంటే సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఇస్ రియల్ సెల్ఫ్ అన్నారు.
1: వాట్ ఇస్ రియల్ సెల్ఫ్? సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఇస్ రియల్ సెల్ఫ్.
0: సెల్ఫ్ అనేటువంటిది నేను అనేటువంటిది ఒక సెల్ఫ్ ఇష్యూ గా ఉంటుండాలి.
1: Now when you talk about this I, it is self, selfish.
0: ఈ దేహాన్ని మనసును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము.
1: Now you are basing your conclusions on this body.
0: ఈ శరీర మనసును ఆధారం చేసుకోకుండా ఉండేటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని.
1: Now that self which is not based on this body and mind of yours is a real self.
0: ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: Now this understanding will come to you only by realizing in practice what you feel.
0: కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి పూనుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వి విష్ టు టీచ్ ద స్టూడెంట్స్, వి షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ ఇట్ ఆర్సెల్వ్స్ త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ అట్ లీస్ట్ ఎండెవర్ టు రియలైజ్ ఇట్ దాస్ ఓన్లీ దెన్ ఎంబార్క్ ఆన్.
0: నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు.
1: Now what is real health is not that confined to the body as such.
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు.
1: Now is this moral or ethical behavior of yours containing the restricted to the worldly behavior?
0: ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సంబంధితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి.
1: All these are internally linked up to the very essence of your life, the spark of life.
0: ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ కంటెయిన్ ఇన్ దిస్ లైఫ్.
0: లైఫ్ అంటే ఏమిటి? ఒక జీవితం అంటున్నాం.
1: వాట్ ఈస్ లైఫ్? మియర్లీ లివింగ్, యు వుడ్ సే.
0: ఈ లైఫ్ లోపల ఎన్నో విధమైనటువంటి ఉడుదురుకులు వస్తున్నాయి.
1: అండ్ యు ఆర్ అప్ అగైన్స్ట్ మెనీ ఆబ్స్టికల్స్.
0: నిజమైన లైఫ్ ఆత్మతో కూడినటువంటిదే నిజమైన లైఫ్.
1: బికాజ్ ద ట్రూ లైఫ్ ఇస్ దట్ where you have only the atma as the goal.
0: ఈ మన శరీరమును విభాగం చేసినప్పుడు కలిగినటువంటి యొక్క స్వరూపమే నిజమైన లైఫ్.
1: True life is that which can put aside mind and body.
0: ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
1: Now only in your deep sleep state can you realize what you really are.
0: స్వప్నములోనైన కూడా కొన్ని విధమైనటువంటి సూక్ష్మ అనుభూతులు మనం వెంటాడుతుంటాయి.
1: Now even in your dream state possibly there are those subtle experiences that you experience.
0: కానీ సుషుప్తి యందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు.
1: But in your deep sleep state even these subtleties of
0: అక్కడ
1: your experience
0: ఏదో ఒక అనుభవించేటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి.
1: Now even in the deep sleep state there is this I which brings about the totality of existence.
0: ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు.
1: Here is a small example.
0: కన్నులు గట్టిగా మూసుకొని నువ్వు ఏం చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది.
1: You have closed your eyes fully and you asked a question, what is that you are seeing? Your answer will be, I'm not seeing anything. I'm seeing darkness, darkness all around.
0: I think ఈ డార్క్నెస్ చూచేవాడు ఎవరు?
1: Now
0: చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు?
1: Now who is seeing this darkness? Without your seeing it, how are you saying it is dark?
0: కనుక అక్కడ డార్క్ ను కూడా చూసేవాడు ఒకడు ఉండటం వల్లనే ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి. ఆ చీకటి ఎట్లా కనిపిస్తుంది? అది ఎవరు చూస్తున్నారు?
1: సో దేర్ ఇస్ సమ్మన్ హూ సీయింగ్ దిస్ డార్క్నెస్. సో యూఆర్ సీయింగ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ సీయింగ్ దిస్ డార్క్నెస్.
0: కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్ష్యభూతమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: So here in terms of this darkness there is an a witness who is saying it is darkness.
0: ee vidhamainatvanti yokka answer nu chakkaga jagatnuku chaate nimittamai okanoka samalo balakrishnudu yashoda daggara kodanu oka chilip chestal chestu ee satyanni chaatutu vachadu.
1: Now by way of trying to tell what lessons are contained in such illustrations, there was this child Krishna who once upon a time was playing pranks, mischievous pranks with mother Yashoda.
0: సాయంకాలం 5 గంటలు కావచ్చింది.
1: Now it was evening time and 5 in the evening.
0: అమ్మ ఆకలి ఆకలి పాలివ్వే పాలివ్వే అని వచ్చాడు.
1: Mother, mother, I am hungry, please do give me milk.
0: తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికి ఇస్తాను అన్నది.
1: Mother said at all times, odd times, milk should not be given. I'll give you at night.
0: రాత్రి అంటే ఏమిటమ్మా అర్థము అన్నాడు.
1: He asked, what do you mean by night, mother?
0: చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అని.
1: When it is darkness all around, when you are not able to see anything, that is called night.
0: కన్ను గట్టిగా మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే పాలు ఇవ్వవే అన్నాడు.
1: Promptly he closed his eyes and said, oh mother, it is all darkness, I am not able to see anything. Please, it's night time, give me milk.
0: Anaga kannulu moosukunnanta maatram raatri avutunda ide cheekatiki okka chihnamga bhavistu vachadu.
1: Now merely by closing your eyes can you say it is night? It is just a case of darkness all around.
0: Amma cheekati aneetundi jagattulo ledu.
1: Mother, there is nothing like darkness in the world.
0: Cheekatilo velthuru undi.
1: In darkness you have light.
0: వెలుతురులో చీకటి ఉంది.
1: In light you have darkness.
0: ఒకటి మనకు గోచరించే సమయంలో రెండోది మనకు గోచరించదు.
1: When we are able to see one, you are not able to see the other.
0: ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది.
1: One and the other are inextricably linked up with one another.
0: ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయములే కాని ఇవి రెండు ఒక్కటేను అన్నాడు.
1: These two are basically one and the same, only that you are not able to see one and you are able to see other.
0: ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుంటాది మన యొక్క స్థాయిలో.
1: Now for instance it's daytime and it's light all around.
0: అయితే నక్షత్రాలు లేవా?
1: Does it mean that there are no stars?
0: ఇప్పుడు కూడా నక్షత్రాలు ఉన్నాయి.
1: Stars are very much there even now.
0: ఈ వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం లేదు.
1: Because this excessive light you are not able to see them.
0: రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి.
1: Night time you are able to see the stars.
0: ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మనకు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంటుండాలి.
1: Because it's darkness now you are able to see stars up over there. So in
0: వృద్ధాప్యం ఉంది, వృద్ధాప్యంలో బాల్యం ఉంది.
1: So in one's childhood you have this agedness and when you are old you can trace an element of childhood.
0: దుఃఖం ఉంది, దుఃఖంలో సుఖం ఉంది.
1: So in joy you have distress, in distress you have joy.
0: ఒకటి కనిపించే సమయంలో రెండోది మనకు కనిపించదు.
1: When you are seeing one you are not able to see the other.
0: ఒకటి ఫలించిన తర్వాత రెండోది మనకు కనిపిస్తుంది.
1: When one fructifies only then you can see the other.
0: దానికి చెప్పారు కష్ట సుఖములు రెండునూ కలిసి ఉండు.
1: That's why it is being said either distress or joy.
0: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
1: It is not possible to separate these two.
0: సుఖము ప్రత్యేకముగా యందు చూడబోము.
1: You cannot see comfort separately.
0: కష్టము ఫలించనేని సుఖం అంటారు.
1: Once your hard toil has fructified you can enjoy comfort.
0: కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖం.
1: The result of your hard endeavor is your joy.
0: ఒకదాని ఫలితము మరొక దాన్ని అందిస్తుంది.
1: The result of one endeavor gives you another.
0: కనుక జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం ఉన్నది ఒక్కటే అనేకంగా మనకు గుర్తించబడుతున్నాయి.
1: So when you start asking questions thus, what you find is the one manifests as the many.
0: కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: This is the quintessence of life and
0: ఈ విద్యలన్నీ కూడా కేవలము ప్రాకృత సంబంధమైనటువంటి విద్యలు.
1: All these skills are confined and restricted to your worldly existence.
0: అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యం ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు.
1: Now you must ask a question or rather you could ask a question. In that which is ephemeral and temporary, can you find which is permanent and real?
0: అసత్యం అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందు కూడాను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి.
1: Certainly, in that which is ephemeral and temporary, you have a permanent and lasting one.
0: ఇప్పుడు దేహము అనిత్యము.
1: Like the body, it is
0: దేహము నీటి బుడగ.
1: Body is like the bubble, water bubble.
0: Mind ఒక మ్యాడ్ మంకీ.
1: Mind is like a mad monkey.
0: ఇది కోరికల యొక్క సమ్మిళితమైన మూట.
1: And this is a conglomeration of all your wishes and desires.
0: ఇది నిత్యమే అని వేదాంతం చెప్తుంది.
1: Now these two are temporary, an illusion. That's how the Vedanta determines.
0: ఈ నిత్యమైనటువంటి మనో బుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లు చేకూరుస్తున్నాయి?
1: So that which is mithya, how are they able to give you that which is satya?
0: కనుక నిత్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడా గుర్తించడానికి వీలుంది.
1: So there is a way of trying to realize that which is satya through that which is a mithya.
0: Oka chinna udaharanam.
1: Here is a small example.
0: Manaku oka bhayankaramaina swapnam vachindi.
1: We have experienced a dream where we are given to a state of fear and agitation.
0: Aa bhayankaramainatundi swapnamu lopala okkaturu manaki oona archesestam.
1: And because we are agitated we let out a cry.
0: Ee archetappudu jagratulu vachi padipoyam.
1: The moment you have let out this anguished cry, you have woken up.
0: కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది.
1: So here you have even the dream is the cause for making you get up into this wakeful state.
0: అనేక మంది చెప్తుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు.
1: Now there are many who ask a question, what's the reason for this dream?
0: కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని కొంత.
1: Some say you're not able to digest your food, that's why you experience dreams.
0: లేక జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి.
1: Or when you are in your waking state, you have been thinking excessively, that's why all these are being reflected in your dream.
0: ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు.
1: Each one has his own answer for this question.
0: కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం.
1: Whereas the correct answer for this question is, the main cause for dream is sleep itself.
0: కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంత మూల కారణం ఏమిటంటే డిజైర్ దీనికి మూల కారణం.
1: So also, what is the cause for all your troubles and difficulties? Your desires.
0: ఈ డిజైర్స్ ని కొంత వరకు మనం కదుపులో పెట్టుకుంటూ పోవాలి.
1: So we should try and curb our desires.
0: మన జగత్ కళ్యాణం అయినటువంటి ఒక విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి.
1: We should try and put our students in a path where the world
0: మనలో అనేక విధమైనటువంటి సమస్యలు చెలరేగుతుంటాయి.
1: Now there are bound to be problems which are likely to crop up.
0: మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోద్ధారం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: The job that we're doing or the fact that we're trying to teach the students is not merely for the sake of these two. We want to benefit the students.
0: ఒక్కొక్క అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం.
1: If each teacher were to take upon just 5 students to mould them into worthy characters, the world at large will be benefited.
0: మనకు అన్నీ తెలుసుననేటువంటి ఒక దీనికి మనం ఏ మాత్రం కూడా గురి కారాదు.
1: We should not succumb to this temptation to feel we have no
0: ability. ఎన్నో ఉండవచ్చు మనకు.
1: There are many things which we are not aware of.
0: మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వారితో మనం తెలుసుకోవాలి.
1: What we have not known, we should try to understand from
0: others. మనకు తెలిసిన విషయాలు తెలియని వారికి తెలియజెప్పాలి.
1: What we have known, share it with others.
0: Life అంటే కేవలం one way traffic కాదు. Give and take, give and take. ఇచ్చుకొని పుచ్చుకోవాలి.
1: Life is not merely a one way traffic, it's a two way one. Give and take
0: కనుక ప్రతి వారి ఎందు కూడాను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుందో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం.
1: సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ సంథింగ్ ఆర్ అదర్ వర్ది టు షేర్ విత్ యూ. యూ నెవర్ నో వాట్ ఎ పర్సన్ నోస్.
0: ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటినంతా మనం స్వీకరించాలి.
1: వాట్ ఎవర్ ఎ పర్సన్ టెల్స్ యూ, ఇఫ్ యూ ఫీల్ యూర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్, రిసీవ్ దెమ్ గ్లాడ్లీ.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి.
1: హియర్ అగైన్ ఇస్ స్మాల్ ఇన్
0: ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం.
1: యు గెట్ హోల్డ్ ఆఫ్ ఎ స్మాల్ సాప్లింగ్ అండ్ ప్లాంట్ ఇట్ ఇన్ ద సాయిల్.
0: భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది.
1: అండ్ హావింగ్ డన్ దిస్ యు విల్ ఫైండ్ ద సాప్లింగ్ ఇస్ గ్రోయింగ్.
0: దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాం.
1: యు హావ్ ఆల్సో మేడ్ అరేంజ్మెంట్స్ సచ్ ఎ వే దట్
0: అది పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము.
1: You also have a little bit of manure added.
0: దానికి నీళ్లు పోశాం.
1: You are also watering it.
0: అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండాది మొక్క.
1: దిస్ సాప్లింగ్ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఎయిర్, ప్లెంటీ ఆఫ్ మాన్యూర్, ప్లెంటీ ఆఫ్ సాయిల్, ప్లెంటీ ఆఫ్ నరిషింగ్ ఎలిమెంట్స్.
0: అయితే ఈ మొక్క గాలి కావటం లేదు.
1: But then this sapling is not becoming one with air.
0: ఈ మొక్క ఎరువు కావటం లేదు.
1: Nor is it becoming one with manure.
0: ఈ మొక్క నీరు కావటం లేదు.
1: Nor is it becoming one with water.
0: ఈ మొక్క భూమి కావటం లేదు.
1: It is not becoming one with soil.
0: ఈ భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువును తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది.
1: What the sapling is doing is, it is trying to derive the sustaining element contained in air, the soil, the manure and growing.
0: లైఫ్ అనేటువంటి మొక్కను మనం 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి.
1: And the sapling goes in its own way. In the same manner, this life of ours is like the sapling. We should not become one with the others around us. Derive the sustaining force from the others and grow
0: yourself.
1: Take the good from others and become your own personality.
0: దీనినే వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This is what is contained in this Vedantic statement, Brahma with Brahmaiva.
0: దేనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందుతాం.
1: What we continuously think about, that we shall become.
0: హనుమంతుడు అనేక విధములుగా రామ రామ రామ రామ అనేటువంటి రామచింతన చూతనే తాను కూడాను రోమ రోమము రామనామం అయిపోయింది.
1: Hanuman was one who would continuously chant the name of Rama, so much so that every strand of hair on his body became one with Rama.
0: దేనిని మనం దుర్భావములో చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోతాం.
1: If you constantly delve all on bad and evil things, you'd also become that.
0: మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం.
1: All the while think about good and the noble things and you'll become
0: good. కనుక be good, do good and see good. This is the way to God.
1: That's why it's been said, be good, do good, see good. This is the way to God.
0: ఈ మంచితనముతో మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And this element of goodness in you, you can succeed
0: in anything. మన స్థాయిలు మారవచ్చునే కానీ వ్యక్తిత్వం మారడానికి వీలు కాదు.
1: Our positions might change, but your personality would not change or cannot change.
0: తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం.
1: Now, as soon as the entity is born, you say it's a child.
0: అదే 10 years కు బాయ్ అని పిలుస్తాము.
1: After 10 years, you call the same entity as a boy.
0: అదే 30 years కు మ్యాన్ అని.
1: After 30 years, you say it's man.
0: అదే 75 years గ్రాండ్ఫాదర్ అంటాం.
1: At the age of 75, you say it's grandfather.
0: కానీ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ఫాదర్ ఒక్కడే.
1: But this child, boy, man and grandfather are the one and the same thing.
0: కాల మార్పు చేత రూప మార్పులు, దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి.
1: The changes brought about by this element of time have brought about the changes in the designation of the
0: same thing. మనం అధ్యాపకులుగా ఉండొచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము.
1: Today you are teachers, therefore, but there was a time when you were students.
0: పూర్వపు సంగతిని మనం మరవరాదు.
1: We should not forget what we were.
0: ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాము.
1: From the stage of the student, you have become a teacher.
0: మన ఉపాధ్యాయ స్థాయి నుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: Being thus a teacher now, you must look upon yourself as a student.
0: మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారమవుతాం.
1: Place yourself in the role of a student. Only then can you realize the full potentialities of your being a teacher.
0: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వ వృత్తాంతాన్ని కూడా మరవరాదు.
1: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ యు వర్.
0: పూర్వపు వృత్తాంతాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వాట్ యు వర్ యు మస్ట్ స్టోర్ ఇట్ సెక్యూర్లీ అండ్ దట్ యు మస్ట్ ట్రై టు పుట్ ఇట్ ఇంటు వాట్ యు ఆర్ నౌ.
0: ఒక సామెత ఉండేది తెలుగులోది.
1: దేర్ ఇస్ ఎ తెలుగు సేయింగ్ ఆర్ ఎ ప్రోవర్బ్.
0: అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. అప్పుడే మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారం అవుతాం.
1: ప్లేస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఓన్లీ దెన్ కెన్ యూ రియలైజ్ ద ఫుల్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ యువర్ బీయింగ్ ఎ టీచర్.
0: కనుక ప్రతి

0: అంటారు. కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టంబ్లర్ ఉంటుంటారు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలుతో కొట్టేసేస్తే కోడలపై నేరుస్తుంది. ఏమిటి, నువ్వు దోవలు పెట్టడం ఎంత తప్పు పని చేశావు అని కోడల్ని అరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేస్తే కండు కనపట్టడం లేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటికి కూడా కోడలే కారణమవుతుంది కాని అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరు సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటుంది, ఉపాధ్యాయుల స్థాయి.
1: Now there is this proverb in Telugu wherein you are equating the teacher with the mother-in-law of the house. The mother-in-law is walking in the house, there is a tumbler in the way, and she gives it a kick. Now rather than find faults with herself, she starts admonishing the daughter-in-law. Why should you have kept this tumbler in my path in the first place? The tumbler has a place where it should have been kept. Now supposing the daughter-in-law is walking and also does the same thing to the tumbler. Again, the mother-in-law is quick to heap abuses on the mother-in-law. Can't you see properly? Where are your eyes? Why don't you walk properly? Can't you see the tumbler in your way? In this way, whosoever does the mistake, the thing is dumped on the daughter-in-law. In this way, the teacher, in the same manner, if the student is good, if the student is bad, everything is dumped on the student. In this position, you are like the mother-in-law of the house.
0: కనుక మనము పిల్లలను సరైనటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదట మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటుండాలి.
1: So rather than be this, if you want your students to be good, we ourselves should be good in the first place.
0: అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి.
1: Now what a teacher is should be exhibited in the type of students that he molds.
0: భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: Now in the times of this Bhojaraja, he would try to understand what a teacher was like. He would try to see what the students were like.
0: గురువులకు గురువులకు వాదోపవాదం పెట్టేటువంటి వాడు కాదు అతను.
1: He would not pit one teacher against a teacher.
0: ఆ గురువు యొక్క శిష్యుణ్ణి ఈ గురువు యొక్క శిష్యుణ్ణి పిలిచి వీరిలో వాదోపవాదములు వేసి ఏ శిష్యుడు గెలుస్తాడో అతను గురువు గెలిచినట్టుగా ఉండేది.
1: He would rather get hold of the students of either of these two gurus, pit them against each other. Whichever student would win, that corresponding teacher would be pronounced as the greater one.
0: మన సంస్థ లోపల, మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి.
1: In the same manner, in our educational institution, our students should be a reflection of our teachers.
0: మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి.
1: And through the medium of our students, the glory of our teachers should be exhibited, should be shown at large to the world.
0: ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామో దానిని మొట్టమొట్ట మనం ఆచరించి వారికి నిరూపించాలి.
1: What we wish to teach the students, we should in the first place try to realize it in practice ourselves.
0: మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటది.
1: What we have done and said, we also get the result of that action.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Again, a small example.
0: ఇది ఒక కొబ్బరి చెట్టు.
1: Now this is a coconut tree.
0: ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు.
1: This is a natural coconut tree.
0: ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో.
1: And what is alongside is the shadow of this coconut tree.
0: ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి, షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి.
1: Now you are able to see the coconuts in the coconut tree. You are also able to see the coconuts in the shadow of this coconut tree.
0: Aithe nivu shadow coconut tree ni nivu ekkadaniki prayatnam chesthe shadow coconuts niku chethiki labhinchavu.
1: Now you are seeing the coconuts in the shadow all right and you want to get hold of them.
0: Aithe nivu real coconut lopala kuda nee yokka pratibimbam undadu akkada.
1: But you are not able to get them. As also when you start looking at the real coconuts also, you can't see
0: real coconut tree ni vekkite shadow coconut tree kuda nu vekkutuntavu.
1: So when you start going up the real coconut tree, you are also going up the shadow coconut tree.
0: Ni real coconut tree ni vekki real coconut tree koosukunte ni shadow poi shadow coconut tree nekki shadow coconuts koosukuntundadi.
1: You have gone up the real coconut tree and you are getting hold of these coconuts, the real coconuts. Your shadow also is doing likewise on the shadow coconut
0: tree. Kanuka shadow nu shadow coconut trees nu kostundadi real

0: కోకోనట్ ఎక్కినప్పుడు రియల్ కోకోనట్ ట్రీస్ కోకుతున్నాయి.
1: సో యువర్ షాడో ఈస్ ప్లకింగ్ గెటింగ్ ఓల్డ్ ఆఫ్ ది షాడో కోకోనట్స్, యువర్ రియల్ ఈస్ గెటింగ్ ఓల్డ్ ఆఫ్ ది రియల్ కోకోనట్స్ ఫ్రమ్ ద ట్రీ.
0: ఏ దీనిలోనే ఉంటే రెండింటి ఎందు నువ్వు కనిపించగలవో దానిని మనం మొదలెక్కాలి.
1: సో యువర్ ఇన్ ద రియల్ వన్, యువర్ బీయింగ్ సీన్ ఇన్ బోత్. సో ట్రై టు గో ఇన్ ఫర్ ద రియల్ వన్.
0: నీవు కేవలం షాడోనే పోతే రియల్ దీంట్లో నీవు కనిపించవు.
1: ఇఫ్ యూ గో ఆన్ ద షాడో వన్ యూ వుడ్ నాట్ బి సీన్ ఆన్ ద రియల్ వన్.
0: సత్యాన్ని గుర్తించేసిస్తే అసత్యంలో కూడా నీవు ప్రకటితం అవుతావు.
1: సేమ్ మ్యాన్ ఇఫ్ యూ రియలైజ్ ద ట్రూత్ ప్రాపర్ యూ ఆర్ ఆల్సో ప్రోగ్రెసింగ్ ఇన్ దిస్ అసత్యం.
0: నీవు కేవలం ఒక మార్గాన్ని అవలంబిస్తే పరంలో దీనికి ఏమాత్రం పరాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకుంటే ఇహంలో కూడా నీ యొక్క ప్రతిబింబం ఉంటుంది.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అబౌట్ యువర్ వేస్ ఇన్ దిస్ ఇహం ఇన్ దిస్ వరల్డ్ యూ cannot find anything in the other world.
0: కనుకనే రెండు విద్యలు మనం గుర్తించాలి, ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య.
1: Rather, go about trying to look at that which is permanent and lasting. Certainly, you are also understanding what is contained in this temporary and ephemeral.
0: ఈ ధర్మ విద్యను కూడా మనం గుర్తించినప్పుడే బ్రహ్మ విద్య మనకు అర్థమవుతుంది.
1: Only when you get hold of ధర్మ విద్య, you will also get this బ్రహ్మ విద్య.
0: కనుక ఈ ధర్మ విద్యలో కూడా కొన్ని విధమైనటువంటి నిబంధనలు, కొన్ని నియమములు ఉండటం చేత మనము అనుభవగలైనటువంటి ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడా మన ఇన్స్టిట్యూట్ కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారు తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందుకు కూడాను సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది.
1: సో ఇన్ దిస్ ధర్మ విద్య దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ హావ్ టు బి అండర్స్టుడ్ విచ్ హావ్ టు బి నోన్. ఇన్ దిస్ ప్రాసెస్ వి హావ్ హాడ్ ఎన్ ఒకేషన్ వేర్ పీపుల్ లైక్ ప్రొఫెసర్ నటరాజన్ హావ్ కమ్ ఓవర్ to share with us what they have known from their own experience, and here we are to learn. So also they can also know and get to know what we have to offer to them. In this way there is a mutual sharing of what is known to either party.
0: ఈ వర్క్షాప్ సెమినార్స్ అనేటువంటి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు మనకు కొంతవరకు జరుగుతూ ఉంటాము, అత్యవసరం.
1: So from this point of view, such seminars and workshops are absolutely necessary.
0: ఇది మిగతా సమస్తల లోపల ఇలాంటివంతా జరగటం లేదు.
1: Such seminars and workshops are not being carried out in other organizations.
0: కానీ మిగతా ఇన్స్టిట్యూట్ లోపల సెమినార్స్ జరుగుతూనే ఉంటుంటాయి, కానీ ఇవంతా ఒక విధమైనటువంటి పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు.
1: Of course, where such occasions, where you have these workshops around in other organizations, they'll be more in the nature of a picnic get-together.
0: అక్కడంతా నిర్ణయాలు జరుగుతుంది గాని ప్రాక్టికల్ లేక చేర్చడం లేదు.
1: Certainly decisions would be arrived at, but would not be translated into practice.
0: వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి కాలంను దుర్వినియోగం చేస్తుంటారు.
1: Thousands of rupees are expended and a lot of time is wasted in the effort, but nothing beneficial comes.
0: కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకం అవుతున్నాయి.
1: But all the seminars conducted in our institute are realizing the purpose for which they are conducted.
0: ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ధ భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే.
1: All the teachers who are assembled here are fired by this desire, by this anxiety to know things which they did not know, and in turn try to make the best of it and share it for the betterment of the students and the community.
0: ఇక్కడికి వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు.
1: And all the teachers who come thus, they also are falling in tune with our own atmosphere, with our own expectations.
0: అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడాను సమన్వయం అవుతుంది.
1: Only when you have all these conditions satisfied can you really have
0: చెప్పేటువంటి వారి ఎందో లేక వినేటువంటి వారి ఎందో ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు.
1: If there are differences of opinion, either on the part of those who wish to communicate or on the part of those who wish to receive, you cannot really get the fullness of this.
0: ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించిన ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడా కదా, రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదాని నుంచి ఒకటి చేరుతుంది.
1: Here is a container below. Here is a container having oil above. Now you wish to pour the oil from the above container to the lower one. Even if you start shaking a fraction of the container which contains oil, the oil will not be received by the container below. Both of them should be absolutely still and steady so that the oil from above can be got into the container below.
0: చెప్పేటువంటి వారి యొక్క హృదయం కూడాను నిండుకుండగా కదలక ఉంటుండాలి.
1: సో హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దోస్ హూ విష్ టు కమ్యూనికేట్ దే ఆర్ స్టడీ అండ్ స్టేబుల్.
0: మన వినేటువంటి అధ్యాపకుల హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి.
1: So also the hearts, the receiving containers of our teachers should also be steady.
0: Steadyga undinanta matramna prayojanam ledu. Slow and steady in delays.
1: No, it's not.
0: And rendu kuda undinappude deenni manam sadhinchagalamu.
1: It's not enough if you are merely steady. Slow and steady wins the race, it is said. So both of these should be there.
0: Vinnamu kada ani oke thuri manam haste cheyakoodadu, thondara padakoodadu.
1: We have heard. Now don't hasten about your task.
0: Anukune chepparu. Haste makes waste. Waste makes worry, so do not be in a hurry.
1: That's why it's been said, haste makes waste, waste makes worry, so do not be in a hurry.
0: Manu tondara padakunda shantanga deenini aacharanalo pettukoni poyi taginatvanti vidyarthulaga tayaru chesi meeru satkirtini pondi ee jagat vyapti ainatvanti yokka aadhyatmika tattvanni kudanu jagatku pillalu dwara andinchi ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మునుముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ, మేక్ స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ బై గెటింగ్ టు నో థింగ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్. యూ డిరైవ్ ద బెనిఫిట్, షేర్ ద బెనిఫిట్ విత్ యువర్ స్టూడెంట్స్, షేర్ ఇట్ విత్ ద సొసైటీ ఎట్ లార్జ్. I'm wishing you, I'm hoping and blessing you that you shall be successful, and I'm bringing the discourse to a close.

0: అనేటువంటి యవనంగా తయారై వృద్ధాప్యమునందు అనేక వికారములను చెందుతున్నది.
1: దిస్ హ్యూమన్ బాడీ స్టార్ట్స్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఎ కంగ్లామరేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ బికమ్స్ ఎ వెరీ అట్రాక్టివ్ చైల్డ్. Thereafter, it becomes a youth, attracting various people. And then, it becomes an old body with all kinds of deformities.
0: కనుక అనేక వికారములు చెంది జీర్ణించేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి కనుక జీర్ణింపజేసేటువంటి శక్తి కలిగినది కనుక దీనికి శరీరి అని ఒక పేరు వచ్చినది.
1: Because this body can accept many types of deformations and can digest thoughts and can make you digest thoughts. So it has got an alternative name, sarira.
0: ఈ శరీరమునకు అద్దెకొంప అని కూడాను మరొక పేరు.
1: There is another name for this body and that is, it is a rented house.
0: ఇది కేవలము ఒక అద్దె గృహముగా తయారై కొంతకాలమును మాత్రమే ఈ యొక్క గృహమునందు నివాసము జల్పి తద్వారా మరణం అనేటువంటి యొక్క రెంట్ బాడుగ దీనికి అందించి దీనిని కూలింపజేసిపోతున్నది.
1: దిస్ బాడీ స్టార్ట్స్ యాజ్ ఎ రెంటెడ్ హౌస్ అండ్ ది లైఫ్ లివ్స్ ఇన్ ది బాడీ ఫర్ ఎ వైల్ అండ్ అట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఇట్ హ్యాండ్స్ ఓవర్ ది రెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెత్ టు ది బాడీ అండ్ ది బాడీ డ్రాప్స్.
0: ఈ బాడుగు ఇళ్ళ యొక్క సమాచారము అందరికీ అర్థమైనటువంటి విషయమే, తెలిసిన విషయమే.
1: ది మ్యాటర్ రిలేటింగ్ టు ఎ రెంటెడ్ హౌస్ ఇస్ సంథింగ్ విచ్ ఆల్ పీపుల్ అండర్స్టాండ్.
0: బాడుగుకున్నటువంటి యొక్క వ్యక్తిని వదలించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సరుపుతూ ఉంటారు యజమాని.
1: వన్ హూ ఇస్ ఎ టెనెంట్ హూ పేస్ రెంట్ నోస్ దట్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ విల్ మేక్ సెవరల్ అటెంప్ట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్.
0: ఎప్పుడు ఈ యొక్క బాడుగ మనిషిని ఈ యొక్క ఇంటి నుండి తరుముటకు యజమానుడు ప్రయత్నిస్తాడు.
1: ది ఓనర్ ఆఫ్ ది హౌస్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు డ్రైవ్ అవుట్ ది టెనెంట్ ఫ్రమ్ ది హౌస్.
0: బాడుగ సరిగా ఇవ్వలేకపోయినప్పుడు లేక తక్కువగా ఇచ్చే సమయమునందు గృహమును అనేక విధములుగా అశ్రద్ధగా అలక్ష్యంగా చూచుకున్నప్పుడు ఈ యజమానుడు ఆ బాడుగున్నటువంటి వ్యక్తిని పంపించుటకు ప్రయత్నిస్తుంటాడు.
1: When the tenant does not pay the rent regularly, or when the tenant pays less rent than is due from him, or when he looks after the house in a careless manner, the owner of the house will always try to push out the tenant.
0: కనుక ఈ మరణం అనేటువంటి యొక్క స్థితి మనకు రాక పూర్వమే సక్రమమైనటువంటి యొక్క మార్గమునందు మనం ప్రవేశించి సరి అయినటువంటి రీతిగా దేహమును పోషించుకుని తద్వారా యజమానునికి సంతృప్తి గర్చేటువంటి యొక్క విధంగా మనం ప్రవర్తించుకున్నప్పుడు ఈ యొక్క యజమాని ఇందులో బాడుగున్నటువంటి వ్యక్తికి గౌరవ మర్యాదలు అందిస్తూ వస్తుంటాడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ బిఫోర్ వీ క్లియర్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్ బై డెత్ టు సచ్ థింగ్స్ విచ్ విల్ కీప్ ది ఓనర్ సాటిస్ఫైడ్ దెన్ ది ఓనర్ విల్ బి హ్యాపీ.
0: అనగా అనేక జన్మముల యొక్క పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకున్నటువంటి యొక్క గృహము ఈ యొక్క దేహము.
1: In other words, this body is the house which you have earned by the good that you have done in many births in the past.
0: దీనిని సంసారం అనే సాగరమును దాటుటకు ఒక పడవగా కూడాను కొంతవరకును ఎన్నుకున్నారు.
1: This body has also been regarded as a boat with the help of which you will cross the river of the family.
0: ఈ పడవ చిల్లులు పడి శిథిలము కాక పూర్వమే ఈ సంసారం అనే సాగరమును దాటుటకు ప్రయత్నించాలి.
1: Before this boat becomes a leaky boat and develops holes, we should try and cross the ocean of the family with the help of this boat.
0: కనుక ఈ దేహం అనేటువంటిది పవిత్రమైనటువంటి రూపకంగా కూడాను భగవద్గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: In the same context, the Bhagavad Gita has also been telling us that this body is a sacred body.
0: దీనిని క్షేత్రము అని కూడాను పిలుచబడుతూ వచ్చింది.
1: It has also been called the Kshetra, the field.
0: క్షేత్రమనగా రెండు అర్థములు కలవు. ది భూమి అని ఒక్కటి, పుణ్య ప్రదేశం అనేటువంటిది మరొకటి.
1: ది వర్డ్ క్షేత్ర హాస్ గాట్ టూ మీనింగ్స్. వన్ ఈజ్ ది ఫీల్డ్, అనదర్ ఈజ్ ది హోలీ ప్లేస్.
0: ఇక్కడ మనము భూమిగా మనం విశ్వసించినప్పుడు ఈ భూమి యందు ఏ విత్తనము నాటుదమో ఆ పంటనే మనం అందుకున్నటకు సంసిద్ధంగా ఉండవలసి వస్తుంది.
1: హియర్ వెన్ వి రిగార్డ్ దిస్ బాడీ టు మీన్ ఎ ఫీల్డ్, then we should be prepared to get such harvest which will depend upon the type of seeds which we put in the field.
0: ee deham aneetvanti yokka chatramunandu bhoomi yandu paapa vittanamunu vesukunnappudu paapa phalamune mana andukovalasostundi.
1: In this field of the human body, if we put seeds of sin, then we have to reap the harvest of sin.

0: భూమిలో మనం చల్లుకున్నప్పుడు పుణ్య ఫలమును అందుకోవాల్సి వస్తుంది.
1: ఇఫ్ వి పుట్ ది సీడ్స్ ఆఫ్ గుడ్ దెన్ వీ విల్ గెట్ ది హార్వెస్ట్ ఆఫ్ గుడ్.
0: ఇక్కడ ఈ యొక్క క్షేత్రమునకు యజమాని జీవుడు.
1: హియర్ ది ఓనర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈస్ ది జీవ.
0: కనుక జీవుడు ఈ క్షేత్రమునందు ఏ పంటను పండించుకోవాలి, ఏ ఫలమును అందుకోవాలి అనేటువంటి విచారణ చేయటం అత్యవసరం.
1: సో ది జీవా హూ ఇస్ ది ఓనర్ ఆఫ్ ది ఫీల్డ్ విల్ హ్యావ్ టు డిస్కస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హార్వెస్ట్ డస్ హీ వాంట్ అండ్ వాట్ ఈస్ ఇట్ దట్ హీ వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ది ఫీల్డ్.
0: ఇంకా క్షేత్రము అనేటువంటి రెండవ అర్థమునందు కాశీ క్షేత్రము, ప్రయాగ క్షేత్రము, ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య స్థానములకు క్షేత్రములు అని కూడా మరొక పేరు వచ్చింది.
1: ఇన్ ది సెకండ్ మీనింగ్ ది హోలీ ప్లేస్ వీ కెన్ కంపేర్ టు ప్లేసెస్ లైక్ కాశీ, ప్రయాగ, విచ్ ఆర్ హోలీ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: కనుక ఈ యొక్క క్షేత్రం అనేటువంటి యొక్క రెండో అర్థమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనుడైనటువంటి ఈశ్వరుడు నూతనమైన దేహమునందు పురాతనమైన జీవుడిగా ఇందులో ప్రకటిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ మీనింగ్ ఆఫ్ రిగార్డింగ్ ది బాడీ యాజ్ ఎ హోలీ ప్లేస్ వీ విల్ హ్యావ్ టు రిగార్డ్ ది బాడీ యాజ్ ఎ టెంపుల్ వేర్ ది వెరీ ఏన్షియంట్ లార్డ్ గాడ్ ఈశ్వర ఈజ్ రిసైడింగ్ న్యూలీ యాజ్ ఎ జీవ.
0: కనుక ఈ దేహం అనేటువంటిది భగవంతుని యొక్క మందిరంగా కూడా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ దేర్ ఫోర్ రిగార్డ్ దిస్ బాడీ ఆల్సో యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఈ దేహం అనేటువంటి యొక్క మందిరమును అనేక విధములుగా పరిశుద్ధపరిచి పవిత్రము గావించుకోవాలి.
1: దిస్ బాడీ విచ్ యూ షుడ్ రిగార్డ్ ఎస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ షుడ్ బి కెప్ట్ క్లీన్ ఇన్ మెనీ వేస్ అండ్ మేడ్ సేక్రెడ్.
0: పరిశుద్ధమనగా కేవలము దినం

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Jammu and Kashmir, Haryana and Chandigarh have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 11th and 12th of August. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Vitastha to Chitravati will be offered by the devotees from Jammu and Kashmir. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the state president of Jammu and Kashmir, Sri Satya Sai Seva Organizations, Dr. M.K. Turki, will be addressing the August gathering, followed by a devotional music program titled Suro Me Prem, Hriday Me Sai by the devotees from Jammu and Kashmir. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో జమ్మూ కాశ్మీర్, హర్యానా మరియు చండీగఢ్ల నుండి భక్తులు ఆగస్టు 11 మరియు 12 తేదీలందు 2 రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభామండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 జమ్మూ కాశ్మీర్కి చెందిన భక్తులు వితస్తా టు చిత్రావతి పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంకే టూర్కీ గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం జమ్మూ కాశ్మీర్కి చెందిన భక్తులు సురో మే ప్రేమ్, హృదయ మే సాయి పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజన్తో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: శాంతి సౌఖ్యములను, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెల్లజిల్లెడి విఘ్నులిచట వెలసే. నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట.
1: ఇన్ ది సెంటర్ ఆఫ్ ది ఎంటైర్ ఎర్త్ ఈజ్ ఎ ప్లేస్ కాల్డ్ పుట్టపర్తి, in which the Atma, the principle of Atma itself, descended in the human form. Here he has established a university which can confer wisdom and show the path of the wisdom to the entire humanity. Here is the place where peace and happiness are made to spread to the entire world and make every human being enjoy peace and happiness. Here is the place where billions and trillions of great devotees, people of firm faith and firm resolve in spiritual world, have lived and shone and benefited. This is the place of Puttaparthi.
0: Sir.

0: 天母的门人。
1: In order to spread peace and love to the entire universe, the Lord, who is the very embodiment of complete and full love, is born in the form of Lord Satya Sai here.
0: Prema Swarupulara,
1: embodiments of divine love.
0: Nitova imani bhutani jayanti ani prapanchamantayikudanu paramatmanu nundiye avirbhavinchi paramatmani yende nilachi kadaku paramatmani yende layamunduchunnadi.
1: The entire world is born in the Lord Paramatma himself. It lives in him and ultimately it merges into him.
0: అటులని మానవుడు కూడాను సంకల్పముల నుండి ఆవిర్భవించి సంకల్పముల మీదనే జీవించి కడకు సంకల్పముల యందే లయమొందుచున్నాడు.
1: సిమిలర్ ఇస్ ద మ్యాన్, హీ ఇస్ బోర్న్ అన్ అకౌంట్ ఆఫ్ డిజైర్స్, హీ లివ్స్ అన్ అకౌంట్ ఆఫ్ థాట్స్ అండ్ డిజైర్స్, అల్టిమేట్లీ హీ మర్జెస్ హిమ్సెల్ఫ్ ఇంటూ హిస్ థాట్స్ అండ్ డిజైర్స్.
0: ఎట్టి సంకల్పము అట్టి నడత, ఎట్టి నడతయో అట్టి ఫలం, ఎట్టి ఫలమో అట్టి గమ్యం.
1: వాట్ ఎవర్ ఇస్ ద థాట్ దట్ డిసైడ్స్ వన్స్ కాండక్ట్, వాట్ ఎవర్ ఇస్ ద కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ డిసైడ్స్ ద ఫ్రూట్స్ విచ్ హీ రీప్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ డీడ్స్ అండ్ దట్ అల్టిమేట్లీ లీడ్స్ హిమ్ టు ద గోల్ విచ్ హీ డిజర్వ్స్.
0: సంకల్పముల యొక్క ప్రభావమే జీవితం యొక్క ప్రధానము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఇన్ టు హిస్ థాట్స్ అండ్ డిజైర్స్.
0: ఎట్టి సంకల్పము అట్టి నడత, ఎట్టి నడతయో అట్టి ఫలం, ఎట్టి ఫలమో అట్టి

0: కనుక ప్రతి మానవుడు కూడాను ఉత్తమ సంకల్పములను అభివృద్ధి గావించుకొని ఉత్తమ ఫలమును అనుభవించి ఉత్తమ గమ్యమును చేరుటకై తగిన కృషి చేయవలెను.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఆల్వేస్ కల్టివేట్ సేక్రెడ్ థాట్స్, ఎంజాయ్ సేక్రెడ్ అండ్ హ్యాపీ ఫ్రూట్స్ అండ్ అల్టిమేట్లీ రీచ్ సేక్రెడ్ గోల్.
0: కంటికి కనిపించినది, చెవులకు వినిపించున్నది, తనువును కలిగించున్నది, మనసును మరిపించున్నది, హృదయమును వికసింపచేయున్నది ఈ జగత్.
1: దిస్ వరల్డ్ ఇస్ సచ్ దట్ ఇట్ కెన్ బి సీన్ బై ది ఐ, ఇట్ కెన్ బి హర్డ్ బై ది ఇయర్స్, ఇట్ కెన్ బి ఫెల్ట్ బై ది బాడీ అండ్ ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ బై ది మైండ్.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునకు విశ్వము అని పేరు.
1: దిస్ క్రియేటెడ్ వరల్డ్ విచ్ ఇస్ విజిబుల్ ఈస్ కాల్డ్ విశ్వము.
0: విశ్వ ప్లస్ వం, విశ్వం. విశ్వ అనగా వ్యాప్తి గావించున్నది.
1: దిస్ విశ్వము కన్సిస్ట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్, విశ్వ అండ్ వం. విశ్వ రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్,
0: వ్యాప్తి గావించున్నటువంటి యొక్క తత్వములకు విశ్వము అని.
1: ద ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విశ్వము.
0: విశ్వమును వ్యాప్తి గావించినటువంటి వాడే విష్ణు.
1: ద వన్ హూ మేక్స్ ఎవ్రీథింగ్ స్ప్రెడ్ అండ్ ఆల్ పర్వేసివ్ ఈజ్ విష్ణు.
0: విశ్వము కారణము, విష్ణువు కార్యము. విష్ణువు కారణము, విశ్వము కారణము.
1: విష్ణు ఈజ్ ద కాజ్ అండ్ విశ్వం ద వరల్డ్ క్రియేటెడ్ వరల్డ్.
0: ఈ కార్యకారణ సంబంధములు ఏకాత్మభావం యొక్క స్వరూపములే.
1: ద మ్యూచువల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది కాజ్ అండ్ ద ఎఫెక్ట్ కెన్ బి వెరీ ఈజీలీ అండర్స్టూడ్.
0: ఈ విశ్వమునకే విరాట్టుడు అని.
1: ఫర్ దిస్ యూనివర్స్ దెర్ ఇస్ అనదర్ నేమ్ విరాట్,
0: వైశ్వానరుడని.
1: అనదర్ నేమ్ ఇస్ వైశ్వానర,
0: వైరాజసుతుడని.
1: ద థర్డ్ వన్ ఇస్ వైరాజ,
0: అనేక పేర్లతో ప్రకటితమవుతున్నాడు.
1: ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ బై డిఫరెంట్ నేమ్స్.
0: నానా రూపనామములతో కూడినటువంటి యొక్క ఈ జగత్తునకు,
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్,
0: విశ్వడు అని. ఇతనే విరాట స్వరూపుడు.
1: ద నేమ్ గివెన్ ఈస్ విశ్వడు అండ్ హీఈస్ విరాట స్వరూప కాస్మిక్.
0: ప్రతి జీవుని యందు నేను నేను అని అభిమానం కలిగినటువంటి యొక్క ఈ దివ్య తత్వమే వైశ్వానరుడు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ ఐ అండ్ ఐ ఈజ్ వైశ్వానర.
0: విశేషముగా ప్రకటించేటువంటి యొక్క తత్వమునకే వైరాజసుతుడు అని.
1: దట్ స్పెషల్ ప్రిన్సిపల్ విచ్ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వైరాజసుతుడు.
0: వాత విశ్వమే విష్ణు స్వరూపం.
1: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఇట్ ఈస్ లార్డ్ విష్ణు హిమ్సెల్ఫ్ హూ హాస్ మానిఫెస్టెడ్.
0: వ్యాపకమైన గుణములు కలిగినటువంటి వాడే విష్ణువు.
1: విష్ణు ఈజ్ వన్ హూ హాస్ ఏ నంబర్ ఆఫ్ క్వాలిటీస్.
0: మంచి గుణములకు మారు పేరే దేవుడు.
1: అనదర్ నేమ్ ఫార్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఈజ్ గాడ్.
0: భగవంతునకు ఐశ్వర్యమని, ధర్మమని, యశస్సు అని, సంపద అని, జ్ఞానమని, వైరాగ్యమని షడ్గుణములు కలవు.
1: దెర్ ఆర్ సిక్స్ క్వాలిటీస్ బై విచ్ గాడ్ కెన్ బి ఐడెంటిఫైడ్. వన్ ఈస్ ఐశ్వర్య ద వెల్, ధర్మ రైచియస్నెస్, సంపద ఆల్ ప్రాస్పరిటీ, జ్ఞానం విజ్డమ్ అండ్ వైరాగ్యం డిటాచ్మెంట్.
0: ఇక్కడ ఐశ్వర్యము అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై ఐశ్వర్యము?
0: జ్ఞానము ఐశ్వర్యమే, ఆరోగ్యము ఐశ్వర్యమే, సిరి సంపదలు ఐశ్వర్యమే, ఆనందము ఐశ్వర్యమే, విద్యయు ఐశ్వర్యమే, బలము ఐశ్వర్యమే, సర్వము ఐశ్వర్యమే. సకలైశ్వర్య స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ సచ్ యాస్ నాలెడ్జ్, హెల్త్, వెల్త్ and scholarship, physical valor, strength and various types of wealth.
0: Inka dharmam, yemiti ee dharmam?
1: What are the aspects of

0: వైదిక ధర్మము, సామాజిక ధర్మము, దేశ ధర్మము, విశ్వ ధర్మము, దేహ ధర్మము, ఇవన్నీ ఇప్పుడు నువ్వు ధర్మముతో కూడినటువంటివి.
1: దిస్ ధర్మ ఆర్ రైచియస్నెస్ ఈస్ అసోసియేటెడ్ సమ్ టైమ్స్ విత్ ద ఇండివిజువల్, విత్ ద సొసైటీ, విత్ ద హ్యూమానిటీ, విత్ ద టైమ్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్.
0: అయితే ప్రధానమైన ధర్మములు రెండుగా విభజించారు.
1: బట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఒకటి పరధర్మము, రెండవది స్వధర్మము.
1: One is the righteous conduct relating to others and the other one is relating to himself.
0: స్వధర్మం అనగా అనేక మంది తప్పు అర్థమును భావించి ఏదో కులధర్మంగా, మతధర్మంగా విశ్లేషిస్తూ వస్తున్నారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ నాట్ అండర్స్టాండింగ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ స్వధర్మ థింగ్ దట్ స్వధర్మ రెఫర్స్ టు దేర్ ది థింగ్స్ ప్రిస్క్రైబ్డ్ బై దర్ క్యాస్ట్ కమ్యూనిటీ.
0: క్షత్రియులకు క్షత్రియ ధర్మమని, వైశ్యులకు వైశ్య ధర్మమని, బ్రాహ్మణులకు బ్రాహ్మణ ధర్మమని, శూద్రులకు శూద్ర ధర్మమని, ఇది సరైన అర్థము కానేరు.
1: కాలింగ్ దిస్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ దిస్ ధర్మ హ్యాస్ కాండక్ట్ అప్రోప్రియేట్ టు కింగ్స్, బ్రాహ్మిన్స్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్.
0: స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మం.
1: స్వధర్మ యాక్చువల్లీ మీన్స్ ఆత్మధర్మ ది కాండక్ట్.
0: దీనిని అనుసరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యము మానవులకు.
1: మ్యాన్స్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు ఫాలో దిస్ ఆత్మధర్మ.
0: పరధర్మం అనగా దేహధర్మమే.
1: పరధర్మ రెఫర్స్ టు ది ధర్మ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
0: సంబంధమైన జీవితములో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్
0: జీవనోపాధి నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: జీవిత పరమావధి లక్ష్యం ఉంచుకొని
1: ఫర్ ద సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ది లైవ్లీహుడ్
0: రివామించు ఈ కర్మలన్నీ కూడాను పరధర్మములే.
1: కాండక్ట్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ అర్నింగ్ ఎ లైవ్లీహుడ్ ఇస్ ఆల్ పరధర్మ.
0: పరధర్మమునందు భయభ్రాంతులు కూడి ఉంటున్నాయి.
1: యు నో దిస్ పరధర్మ వన్ ఇస్ ఫేస్డ్ విత్ ఫియర్ అండ్ దట్ ఫియర్ కాంప్లెక్స్.
0: దీని వలన జయాపజయములు కలుగునో ఏమో.
1: వన్ ఇస్ అఫ్రైడ్ హీ మే అచీవ్
0: లేక నిందల నిష్ఠూరములు వచ్చునో ఏమో.
1: హీ మే గెట్ ప్రైజ్ ఆర్ క్రిటిసిజం.
0: ఇలాంటి సందేహములతో భయభ్రాంతులతో జీవిస్తుంటాడు పరధర్మం నందు మానవుడు.
1: మ్యాన్ ఫాలోయింగ్ పరధర్మ ఈజ్ ఆల్వేస్ ఫేస్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్, యాంగ్జైటీ అండ్ అన్సర్టనిటీ.
0: కానీ స్వధర్మం ఆత్మధర్మం నందు ఇలాంటి భయభ్రాంతులకు అవకాశమే లేదు.
1: బట్ ఫర్ మ్యాన్ హూ ఫాలోస్ ఆత్మధర్మ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ అట్ ఆల్.
0: కనుక ఆత్మధర్మమును అనుసరించటమే మానవుని ప్రధానమైనటువంటి ధర్మం.
1: దేర్ఫోర్ మ్యాన్స్ ప్రైమరీ డ్యూటీ ఇస్ టు ఫాలో ఆత్మధర్మ.
0: కనుక ఇలాంటి గుణములన్నీ కూడా ప్రతి మానవుని యందునూ ఉండటం చేత భగవంతుడు సర్వ మానవ స్వరూపుడు కూడాను.
1: యాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఆల్ దీస్ డివైన్ క్వాలిటీస్ వీ కెన్ సే డివినిటీ ఈజ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఒక్కడే సర్వభూతముల యందు కూడాను అంతరాత్మగా ఉంటున్నాడు.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ హూ ఈజ్ ద ఇన్డ్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్.
0: కనుక భగవంతుడు అనగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమునందు కానీ, ప్రత్యేకమైన కాలమునందు కానీ, ప్రత్యేకమైన పరిస్థితులు ఎందు కానీ దర్శించుకోవటం కానేరు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ రాంగ్ టు బిలీవ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ సమ్ పర్టికులర్ ప్లేస్ అండ్ అవైలబుల్ ఓన్లీ అట్ ఎ పర్టికులర్ టైమ్ అండ్ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుకనే ఇలాంటి సద్గుణములు కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ సచ్ డివైన్ క్వాలిటీస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: డివినిటీ. షట్కారుడు అని పిలిచారు పెద్దలు.
1: ది ఏన్షియంట్ వన్స్ డిస్క్రైబ్డ్ హిమ్ యాజ్ షట్కారుడు.
0: షట్కారుడు అనగా సృష్టిని గావించువాడు.
1: షట్కారుడు రెఫర్స్ టు ద వన్ హూ కెన్ క్రియేట్.
0: సద్గుణములతో ప్రకాశించినటువంటి వాడు.
1: ద వన్ హూ షైన్స్ విత్ గ్రేట్ వర్క్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఈజ్ ఆల్ పర్వేజింగ్.
0: సకలైశ్వర్యంతో కూడినటువంటి వాడు.
1: ద వన్ హూ ఈజ్ బెస్టోడ్ విత్ ఆల్ వెల్త్ అండ్
0: సకల విషయములను గుర్తించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఈజ్ ఆమ్నిషియంట్ నో
0: అన్నింటి యందు ఉండి కూడాను తాను దేనిని ఏమాత్రం కూడా సంబంధము లేనటువంటి వాడు.
1: ద వన్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీథింగ్ but is not attached to anything at all.
0: ఇలాంటి వాడే భగవంతుడు.
1: Such a one alone is true God.
0: ఇట్టి భగవంతుని ఎట్టి ప్రమాణముల చేతను గుర్తించుటకు సాధ్యము కాదు.
1: It is not possible to understand or measure such in
0: ప్రమాణం మూడు విధములైన ప్రమాణములు.
1: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమాణస్,
0: ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము.
1: వన్ ఈస్ ప్రత్యక్ష ప్రమాణ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అనుమాన ప్రమాణ ఇన్ఫరెన్స్, అండ్ శబ్ద ప్రమాణ
0: కేవలము లౌకికమైన దృష్టితో మనము నిర్ణయించుకున్న ప్రమాణములే.
1: ఆల్ దీస్ ఆర్ బేస్డ్ అపాన్ ద వరల్డ్లీ ఎక్స్పీరియన్స్.
0: భగవంతుని సర్వవ్యాపి అయినటువంటి వాడు, సర్వభూతములందు ఉండినటువంటి వానికి ఎట్టి ప రమాణం అని నిర్ణయించగలరు?
1: లార్డ్ హూ ఈస్ ద ఇన్డ్వెలర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ కెన్ నెవర్ బి మెజర్డ్.
0: కనుకనే భగవంతుని అప్రమేయుడు అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గాడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అప్రమేయ.
0: అప్రమేయుడు అనగా ఎట్టి ప్రమాణమునకు చిక్కనటువంటి వాడు.
1: అప్రమేయ రిఫర్స్ టు వన్ హూ కెనాట్ బి మెజర్డ్ ఆర్ అండర్స్టూడ్ by any particular.
0: భగవంతుడు గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ సుప్రీం ఇంటెలిజెన్స్ ఇట్సెల్ఫ్,
0: పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: జ్ఞానమే తాను,
1: టోటల్ నాలెడ్జ్, హీఈస్ నాలెడ్జ్ ఇట్సెల్ఫ్.
0: అందువలననే అట్టి జ్ఞానస్వరూపుడైన భగవంతుని మనువు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: సచ్ నాలెడ్జ్, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ హూ ఈస్ గాడ్, హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మను.
0: సగత్ సమస్త జగత్తును సంకల్పము చేతనే సృష్టించి పోషించి లయమము నింపచేయునటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుకునే భగవంతుడుని ప్రజాపతి అని కూడా మరొక పేరుగా పిలుస్తూ వచ్చారు.
1: గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజాపతి బికాస్ హీ హాస్ దట్ సుప్రీం పవర్ టు క్రియేట్, టు సస్టైన్ అండ్ టు డిజాల్వ్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఇట్టి పరమాత్ముని ఆత్మ అని కూడా తెలుపుతూ వచ్చారు.
1: సచ్ ఎ లార్డ్ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
0: ఆత్మ అనగా బ్రహ్మనే.
1: ఆత్మ మీన్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: బ్రహ్మ అనగా సర్వజీవులు ఎందుకు ఉండేటువంటి చైతన్యమే.
1: బ్రహ్మ రెఫర్స్ టు కాన్షియస్నెస్ విచ్ డ్వెల్స్ ఇన్
0: ఆత్మ. వేరు బ్రహ్మ వేరు కానేరు.
1: కాన్షియస్నెస్ అండ్ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ డిఫరెంట్.
0: కనుక అట్టి చైతన్యము కలిగినటువంటి యొక్క దివ్యత్వమునే పరమాత్మగా భావిస్తూ వచ్చారు.
1: Ancient ones considered consciousness as the very embodiment of the Lord.
0: ఇలాంటి బ్రహ్మ తత్వమునే కూడాను మరొక ప్రదేశములందు అహం అని ఉచ్చరిస్తూ వచ్చారు.
1: The same principle of divinity has been described elsewhere as అహం.
0: అహం అనగా దేహ సంబంధమైనటువంటి అహంకారం కానేరు.
1: అహం doesn't refer to the ego associated with the physical frame.
0: దీప్యమానమైన ప్రకాశమునే అహం అని చెప్తూ వచ్చారు.
1: The resplendence and splendor is described as అహం.
0: అహం అనగా అంధకారమును నిర్మూలం గావించేటువంటి స్వరూపమే.
1: అహం refers to that splendor and resplendence which can destroy darkness.
0: అహం అనగా సాక్షి అని కూడా మరొక అర్థం.
1: Another meaning of అహం is witness.
0: సర్వసాక్షి అయినటువంటి యొక్క పరమాత్మని అహం అని పిలుస్తూ వచ్చారు.
1: ద ఆల్ నోయింగ్ విట్నెస్, ద లార్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అహం.
0: గడచిన దానికి అనగా పుట్టిన దానికి, పుట్టబోవు దానికి, ఉన్నదానికి ప్రభు అయినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్ హూ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్, ద ప్రజెంట్,
0: కాలం ఎందుకుడను శాశ్వతంగా మార్పు చెందినటువంటి స్వరూపమును కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ పర్మనెంట్ అండ్ హూ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్ అండ్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: కనుకనే అట్టి భగవంతుని భూత, భవ్య, భావత్ ప్రభు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: సచ్ ఎ లార్డ్ హెస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ భూత, భవ్య అండ్ భవిష్యత్.
0: ఇలాంటి భగవంతుని యొక్క స్వరూపమును భావః అని కూడా చెప్తూ వచ్చారు.
1: సచ్ ఎ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఆత.
0: భావః అనేటువంటిది కేవలము ప్రకాశవంతమైనటువంటిది.
1: భావః రెఫర్స్ టు ద స్ప్లెండర్.
0: ఇతను ప్రకటిత స్వరూపుడే.
1: హీఈస్ ద వన్ హూ హాస్ మేనిఫెస్టెడ్.
0: ప్రకాశ స్వరూపుడే.
1: హీఈస్ స్ప్లెండరస్ వన్.
0: కనుకనే ఇతనికి మహా అనుభవ, కనుకనే మహానుభావుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మహానుభావ బికాస్ ఆఫ్ ద స్ప్లెండర్.
0: మహానుభావుడు అనగా ఏదో పెద్దలందరి కూడా లోకరీతిగా మనం అనుకుంటున్నాం, ఆ మహానుభావుడు చేశాడు, ఈ మహానుభావుడు చేశాడు. మహానుభావుడు అనగా పరమాత్మకే ఈ పదము సరి అయినటువంటి యొక్క సంబంధంగా ఉంటుంటాయి.
1: ది వర్డ్ మహానుభావుడు ఈజ్ రాంగ్లీ యూజ్ టు డిస్క్రైబ్ సమ్ పీపుల్ ఇన్ ఓన్లీ సెన్స్, బట్ ట్రూలీ స్పీకింగ్ మహానుభావుడు రెఫర్స్ టు ఓన్లీ గాడ్ అండ్ టు నన్ ఎల్స్.
0: అణువునందును ఘనమునందును ఉండినటువంటి వాడినే మహానుభావుడు అంటారు.
1: ద వన్ హూ డ్వెల్స్ ఇన్ అన్ ఆటమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది మైటియస్ట్ థింగ్స్ దట్ అలోన్
0: అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: That is why he has been said that in the smallest he is the smallest and in the biggest he is bigger.
0: Mahanaga goppadi.
1: Maha refers to big thing.
0: Anu anaga chinnadi.
1: Anu refers to small atom.
0: Ee rendittiyendru kariginatunte vaade maha anubhavudu.
1: Therefore mahanubhava means the one who dwells
0: kanuka sarvastra undinatunte yokka divyattamunu ittidi attideni varninchutaku evariki ni veelu kaadu.
1: No one therefore can describe the all pervasive divinity in such and such terms.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థమునందు సత్ చిత్ ఆనందం అనేటువంటిది అంతర్లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ ఎంటిటీస్ సత్ చిత్ అండ్ ఆనంద ఇన్హెరెంట్ ఇన్ దెమ్.
0: ఇంకా రెండు రూపము నామం.
1: ది అదర్ టూ ఆర్ నేమ్ అండ్ ఫామ్.
0: ఈ సత్య చిత్ ఆనంద రూప నామములు యందు మొదటి మూడు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఇన్ దీస్ ఫైవ్ సత్ చిత్ ఆనంద అండ్ నేమ్ అండ్ ఫామ్ ద ఫస్ట్ త్రీ ఆర్ ది వెరీ క్యారెక్టర్.
0: రూపనామములు నిరంతరము మార్పు చెందునవి.
1: నేమ్ అండ్ ఫామ్ అండర్ గో కాన్స్టెంట్ చేంజ్.
0: కనుకనే మార్పు చెందునవి ప్రాకృతమైన స్వరూపములు.
1: ఆల్ దోస్ థింగ్స్ విచ్ చేంజ్ రిలేట్ టు ది నేచర్.
0: ఈ మార్పు చెందేటువంటి ప్రాకృత స్వరూపములు అన్ని కూడా శాశ్వతమై నిత్యమైనటువంటి యొక్క సత్య చిత్తమును ఆనందమును కూడా లీనమై ఉంటున్నవి.
1: ఆల్ దీస్ వరల్డ్లీ థింగ్స్ విచ్ హావ్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఆల్సో సాచురేటెడ్ విత్ దీస్ త్రీ ఎంటిటీస్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: ఈ సత్య చిత్త ఆనందమే మానవుని యొక్క నిజ స్వరూపం.
1: దిస్ ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ అండ్ బ్లిస్ సత్ చిత్ ఆనంద ఆర్ ది వెరీ
0: కానీ తనలో సత్యస్వరూపాన్ని విస్మరించి బాహ్యమైన అనిత్యమైన అశాశ్వతమైన మార్పు చెందినటువంటి యొక్క రూపం నామములనే తాను సత్యమని భావించి తద్వారా తన జీవితమును కొనసాగిస్తూ వస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ సచ్ పర్మనెంట్ ఎంటిటీస్ సచ్ చిత్ అండ్ ఆనంద అండ్ డ్వెల్స్ ఓన్లీ ఓన్లీ ఇన్ ది నేమ్ అండ్ ఫామ్ అండ్ స్పెండ్స్ హిజ్ లైఫ్ ఇన్ ఎ వేస్ట్ఫుల్ వే.
0: మొదటి సత్య చిత్ ఆనందములు మూడు కూడాను ఇవి నిత్యమైనవి కనుకనే నిత్యమునకు సత్యం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: యాజ్ దిస్ సత్ చిత్ ఆనంద ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ అండ్ బ్లిస్ ఆర్ పర్మనెంట్ థింగ్స్ దేర్ ఫోర్
0: భగవంతునికి సత్య అనేటువంటిది కూడా ఒక పేరు ఒక రూపం.
1: వన్ నేమ్ అండ్ వన్ ఫామ్ ఫర్ గాడ్ ఈజ్ సత్య ట్రూ.
0: కనుక ఈ విధముగా విచారణ కలిపినప్పుడు భగవంతుని ఎందు ఉండినటువంటి యొక్క సమస్త విధములైనటువంటి యొక్క విచారములను కూడా ప్రతి మానవుని పోల్చుకుని వస్తుంటున్నవి.
1: వెన్ యూ ఎగ్జామిన్ ఆన్ దీస్ లైన్స్ యూ విల్ కన్క్లూడ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఆల్ దీస్ డివైన్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: ప్రతి మానవుడు కూడా భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ డివినిటీ.
0: ప్రతి పదార్థం కూడా భగవత్ స్వరూపమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ద లార్డ్.
0: ఈ యొక్క భగవత్ స్వరూపం కానటువంటిది ఈ విశ్వమునందు కాలరాదు.
1: There is nothing in the world which is not a manifest
0: harimayam vishwamantayu.
1: The entire world is God.
0: Hari vishwam ayundu samasyam panile.
1: Do not doubt, God also is the world.
0: Harimayam kani vastuvu paramanuvu ledu yenu parikinchinachu.
1: There is not even a particle an atom which is not full of divinity.
0: Kondaru ledu ledu antaru.
1: Some people say he doesn't exist. No,
0: mari kondaru unnadi unnadi antaru.
1: Some people say that it exists, it exists.
0: Inka mari kondaru unnadi ledu ani antaru.
1: Some people say exists, doesn't exist.
0: Unnadi unnadi anetunti variki em unnado varike teliyadu.
1: People who declare that it exists exists, they do not know really what really exists.
0: లేదు లేదు అనేటువంటి వారికి ఏది లేదో కూడా వారికి తెలియదు.
1: పీపుల్ హు ఆర్ డినైయింగ్ ది ఎగ్జిస్టెన్స్ డు నాట్ నో వాట్ దే ఆర్ డినైయింగ్ ఐదర్.
0: ఉన్నది లేదు అనేటువంటి వారికి రెండూ తెలియదు.
1: ఫర్ పీపుల్ హు సే దట్ ఇట్ ఎగ్జిస్ట్ అండ్ దే డినై ఆల్సో దే డు నాట్ నో.
0: ప్రాచీన కాలం నుండి ఉన్నది అనేటువంటి వారిని ఆస్తికులని లేదు అనేటువంటి వారిని నాస్తికులని, ఉన్నది లేదు అనేటువంటి వారిని ఆస్తిక నాస్తికులని పిలుస్తూ వచ్చారు.
1: ఫ్రమ్ ది ఏన్షియంట్ డేస్ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ థీస్. హూ డినైడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఏథీస్. పీపుల్ హూ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ కాల్డ్
0: నాస్తిక ఆస్తికులు అనేటువంటిది పేర్లు వ్యత్యాసమే కానీ ఇరువురు ఒక్కరే.
1: దెర్ ఇస్ ఓన్లీ ఎ డిఫరెన్స్ ఇన్ ది నేమ్ థీస్ అండ్ ఏథీస్. బట్ బేసికలీ దే ఆర్ వన్ అండ్
0: నాస్తికులు అనగా పువ్వు మొగ్గ.
1: దిస్ ఏథీస్ మే బి డిస్క్రైబ్డ్ అండ్ కంపేర్ టు ఎ బడ్.
0: ఆస్తికులు అనగా విచ్చిన పువ్వు.
1: And those believers may be described as a full-blown flower.
0: కానీ విచ్చిన పువ్వు తన యొక్క సుగంధమును అనేక మందికి అందించి ఆనందపరుస్తుంది.
1: A full-blown, fully blossomed flower spreads its perfume and gives joy to all. విచ్చిన
0: మొగ్క తమ యొక్క పరిమళాన్ని ఎవరికీ అందించదు.
1: The unblossomed bud cannot spread.
0: ఈ మొగ్క ఏనాటికైనా కూడా విచ్చిన పువ్వుగా మారవచ్చును.
1: Someday or the other, this bud is going to become
0: లేక విచ్చకపురమే రాలిపోవచ్చు.
1: Probably it may drop down before it flowers into a full.
0: ఆస్తిక నాస్తికులనేటువంటి వారు కేవలం దివ్యత్వాన్ని జగత్తుకు అందించేటువంటి వారు ఆస్తికులని, అట్టి దివ్యత్వాన్ని జగత్తుకు అందించినటువంటి వారు నాస్తికులని చెప్తూ వచ్చారు.
1: Ancient ones describe those people who give the joy of the Lord as these and people who do not believe in it as atheists.
0: ఇప్పుడు ఈ టంబ్లర్ ఈ టేబుల్ పైన ఉన్నది.
1: Here is a tumbler kept on the table.
0: ఈ టంబ్లర్ ను చూసినటువంటి వారు ఇది టంబ్లర్ ఈ టేబుల్ పైన ఉన్నది అని నిర్ణయంగా చెప్పగలరు.
1: Those people who have seen the tumbler on the table firmly say this tumbler is on the table.
0: ఇంకా చూడనటువంటి వారు ఈ టంబ్లర్ ఇక్కడ లేదు అని చెప్పవచ్చు.
1: Those people who have not seen the tumbler they may say that tumbler is not there.
0: వాడు కూడా పూర్వం టంబ్లర్ చూచి ఉండాలి.
1: Those people who deny the tumbler they also would have seen the tumbler, otherwise how can they deny?
0: ఉన్నది అని చెప్పేటువంటి వారు టంబ్లర్ ముందుగా చూచి ఉండాలి.
1: People who assert that the tumbler is there must have seen tumbler earlier.
0: చూడనటువంటి వాడు ఉన్నది లేదు అని చెప్పడానికి అధికారం లేదు.
1: Without seeing or knowing the tumbler they cannot deny the existence of a tumbler.
0: ఇరువురు కూడాను టంబ్లర్ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి వారే.
1: Both of them have correctly understood the principle
0: underlying the tumbler. భగవంతుడు లేడు లేడు అంటే ఏనాడో వాడు భగవంతుడు చూచి ఉండినట్టే అయినప్పుడే ఇది లేదు అని చెప్పడానికి వీలవుతుంది.
1: When people deny the existence of God unless that they know that there is something like God they cannot deny.
0: ఇరువురు భగవంతుని తాను చూడకపోతే లేదు అని దేని లేదని చెప్పగలడు.
1: If they have not seen God at all, whom do they deny? How can they deny?
0: లేదని చెప్పేటువంటి దానికి పూర్వం కూడా భగవంతుని ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేస్తున్నాడు.
1: Even before he denies, he asserts that there is some entity called God.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని మాయా అనేటువంటిది మరుగుపరుస్తూ వస్తుండాలి.
1: It is the illusion which hides divinity in man.
0: మాయా అనగా కేవలం ఒక భ్రమనే.
1: This illusion is a type of it is a delusion.
0: ikkada paamu kaadu idi traadu ani cheppetam kudanu paamu ni eppudu chuchinappudu traadunu chuchinappude idi paamu kaadu traadu ani cheppagaladu.
1: When one describes this as not a snake but only a rope, he would have seen a snake and a rope.
0: Traadu kaadu paamu ani cheppalante traatini paamu ni rendu kudanu chuchi undali.
1: Another person who says that it is not a snake or it is not a rope, he would have also seen both.
0: చూసినటువంటి వాడే ఇది పాము కాదు త్రాడని, త్రాడు కాదు పామని రెండు చెప్పడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వన్ హూ హాస్ సీన్ బోత్ స్నేక్ అండ్ రోప్ ఎదర్ కెన్ అసర్ట్ ఆర్ డినై వెదర్ ఇట్ ఈస్ అ స్నేక్ ఆర్ ఎ రోప్.
0: అయితే పామును చూసి త్రాడని, త్రాడును చూసి పామని చెప్పటము కేవలం అక్కడే ఒక మాయ ఆవరిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఎమర్జెన్స్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ విచ్ మేక్స్ ఎ పర్సన్
0: ప్రకాశవంతమైన సమయమునందు తాడును చూచి పాముని ఎవరు చెప్పరు.
1: వేర్ దేర్ ఇస్ ఫుల్ లైట్ నో వన్ కెన్ మిస్టేక్ ఎ రోప్.
0: ప్రకాశము లేక కొంచెం మబ్బుగా ఉండినటువంటి సమయం నుండి ఇది పాము ఏమో అని భయపడుతున్నాడు.
1: ఓ ఓన్లీ వెన్ దేర్ ఇస్ డార్క్నెస్ ఎ పర్సన్ ఇస్ ఫేస్డ్ విత్ ది డౌట్ వెదర్
0: తిరిగి ఒక లైట్ తెచ్చి వేసినప్పుడు ఇది పాము కాదు త్రాడు అని నిర్ణయం చేసుకుంటున్నాడు.
1: వెన్ యు పుట్ లైట్ ఆన్ దాట్ యు డిసైడ్ ఇట్ ఇస్ నాట్ ఎ స్నేక్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రోప్.
0: అనగా జ్ఞానవంతుడు, జ్ఞానము కలిగినటువంటి వాడు పామును పాముగా త్రాడుగా నిర్ణయం చేస్తున్నాడు.
1: ఏ నాలెడ్జబుల్ పర్సన్ ఐడెంటిఫైస్ రోప్ యాజ్ రోప్, స్నేక్ యాజ్ స్నేక్.
0: జ్ఞానము లేనటువంటి వాడు పామును చూచి త్రాడని, త్రాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
1: ఎన్ ఇగ్నోరెంట్ వన్ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ స్నేక్ యాజ్ రోప్ అండ్ రోప్ యాజ్ స్నేక్.
0: ఈ జ్ఞానమే భగవంతుని యొక్క స్వరూపం.
1: అండ్ దట్ విజ్డమ్, దట్ నాలెడ్జ్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: ఈ దివ్యమైనటువంటి భావము మానవుని యందు ఆవిర్భవించినప్పుడే ఇది సత్యమును సత్యముగా గుర్తించగలడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్ ఎంజాయ్స్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్.
0: అసత్యమనేటువంటిది ఎక్కడ కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ అన్ట్రూత్ ఇన్ దిస్ వరల్డ్ అట్ ఆల్.
0: సత్యం యొక్క అభావమే సత్యం, అసత్యం.
1: అన్ట్రూత్ ఇస్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ట్రూత్.
0: ఇది ఒక భ్రమ మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ డెల్యూషన్.
0: కనుక సర్వత్రా నిండినటువంటిది, సర్వత్రా ఉండినటువంటిది, సర్వత్రా చరించేటువంటిది, సర్వ జీవులు ఎందుకు భ్రమించేటువంటిది, సర్వం కూడాను బ్రహ్మమే.
1: దట్ ఎంటిటీ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్, విచ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, విచ్ గివ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ టు హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఓన్లీ బ్రహ్మ.
0: అయితే మానవుని యొక్క దృష్టి ఒక సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేత ఇది అనేకత్వంగా గోచరిస్తూ ఉండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది నారోనెస్ ఆఫ్ మ్యాన్స్ విజన్ ఇట్ లుక్స్ ఇన్ మల్టిపుల్ యాజ్ మల్టిపుల్.
0: ప్రపంచంలో కనిపించేటువంటి భేదములన్నీను అభేద వస్తువు యొక్క అభ్యక్తములే.
1: ఆల్ ద డిఫరెన్సెస్ విచ్ యూ కెన్ సీ ఇన్ ద వరల్డ్ ఆర్ బేసికలీ దెర్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్.
0: ఫలము కావాలని ఆశించేటువంటి వ్యక్తి,
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్
0: సంతృప్త హృదయుడైనప్పుడు కేవలం ఫల పుష్పాలు మాత్రమే దృష్టిలో ఉంచుకుంటాడు.
1: వెన్ హీ హ్యాస్ ఎ నారో విజన్ హీ కెన్ ఓన్లీ జస్ట్ సీ ఎయిదర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ బడ్.
0: కానీ విశాల భావం కలిగినటువంటి వ్యక్తి చెట్టును, కొమ్మలను, ఆకులను, బెరడును, వేర్లను అన్నింటినీ లక్ష్యం నందించుకుని పోషిస్తాడు.
1: But a broad minded one knows that he has to foster the tree, keeping the roots, the trunk, the twigs, the branches, the flowers, the fruit, then only
0: kaduka phalamunu aasinchetundi vyakti chettunu, chettu kommalanu, chettu aakulanu, chettu beradunu annitini kudanu pochinchadu.
1: Therefore if a person aspires to have a fruit, it is necessary for him to foster the entire tree with all its
0: parts. Akulane gnanam anetundi phalamunu manam pondal anukunnappudu,
1: similarly if you want to get the fruit of wisdom,
0: dehamane vrutchamunu,
1: you should also take care of the body,
0: ane kommalanu,
1: the branches of senses,
0: bhavamulane aakulanu,
1: the feelings of leaves.
0: Sariyaina reetiga manam poshinchukovali.
1: We have to foster all these things in a proper way.
0: Ivi sariyaina margamunu unchukune nimittamai.
1: In order to foster these things properly,
0: nava vidhamulaina putti bhaktulanu kodanu మనం అలవర్చుకుంటున్నాం.
1: నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.

0: ఈ నవవిధ మార్గములు కూడాను మనము సక్రమమైన మార్గములు అనుసరించినప్పుడే ఈ జ్ఞానం అనే ఫలాన్ని మనము పొందేటువంటి అర్హులమవుతాము.
1: ఓన్లీ వెన్ వి ఫాలో దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ లిసనింగ్ టు ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ అంటిల్ వి ఆఫర్ అవర్ సెల్ఫ్ ఎంటైర్లీ అండ్ సరెండర్ టు ద లార్డ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ 9 టైప్స్ ఆఫ్
0: డివోషన్. ఈ కర్మలన్నీ కూడా నువ్వు చేసేటువంటి యొక్క పని ఏమిటి?
1: ఓన్లీ వెన్ వి ఫాలో వి కెన్ గెట్ ది విజ్డమ్.
0: చిత్తశుద్ధయే కర్మః. ఈ సమస్త కర్మలు కూడా నువ్వు చిత్తశుద్ధిని గావిస్తున్నాయి.
1: Man has to perform action to purify his heart.
0: Chitta shuddhi valla jnana siddhi labhyam avutundadi.
1: Once you purify your heart, you get the fruit of
0: jnana siddhi valla jnana devata kaivalyam. Adi ye nijame swaroopanni manam pondagalam.
1: Once you get the fruit of knowledge,
0: kaivalyam ani kaani kailasamani kaani swargamani kaani narakamani kaani pratyekamaina oka pradesham nandu levu.
1: There is nothing like a place associated with a heaven, a hell.
0: పాపమనగ వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనుల తగిలియును.
1: There is nothing like sin found in some other country. It is associated with the deeds which you perform.
0: దేవుడనగ వేరు దేశమందున లేదు, తాను చేయు పనుల తగిలియును.
1: Similarly, God does not dwell in some distant country. It is associated with the deeds. పాపము కాని
0: పుణ్యము కాని మన కర్మల లోపలే ఇమిడి ఉంటున్నవి.
1: Sin nor virtue ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
0: ఐతే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం భావించి ఆచరించినప్పుడు ఈ సర్వ కర్మలు కూడా నువ్వు పవిత్రంగానే రూపొందుతాయి.
1: బట్ వన్స్ యూ పర్ఫార్మ్ ఎవ్రీ డీడ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ దే గెట్ శాంక్టిఫైడ్ అండ్ సేక్రెడ్
0: దివ్యాత్మ స్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
0: అందరి ఎందుకు కూడా నువ్వు ఈ దివ్యమైన ఆత్మ ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ that this divine atma dwells in every human being.
0: Atmanaga brahmane meerandaru brahma swaroopule.
1: Atma means brahma. You are all
0: brahmanaga chaitanyame brahma.
1: Brahma refers to consciousness itself.
0: Chaitanyam lenatvanti yokka tattvamu jagatlo kaanaradu.
1: There is no object which does not have consciousness in the world.
0: Kanuka atti chaitanyame daivatvaranga manam bhavinchi
1: we should recognize nirantaramu
0: lakshyamulu nunchukoni
1: as the divinity and always keep this in our view.
0: Paramatmika drishtito
1: with a divine
0: prakrutamaina jeevitanni manam anusarinchali.
1: We should follow the worldly life keeping the divine vision.
0: Ilanti jagattuna kante kuda nu srishtikarta okkade.
1: For the entire creation there is only one creator.
0: Atane brahma tattvamu ani.
1: That is the principle.
0: Aa chaitanyame aneka roopamulaga roopanduto vastunnayi.
1: The same principle of Brahma manifests itself in these forms.
0: Brahma tattvame hrudaya kamalamu ani.
1: This principle of Brahma is also
0: sutulanni kudunu hrudayanni atma ani pilustu vachinaru.
1: All the scriptures have described this as atma.
0: Samasta srushti kudunu mooladharamaitundi padmamu naaviyandu unchukunnatundi vaadu kalakane bhagavantuniki padmanabhudu ani kudunu maroka peru pettaru.
1: The name padmanabhudu has been given to the Lord because the entire creation has emanated from his navel.
0: Kanuka bhagavantuni oka tattvanni ittidi attide ani ninnayinchetundi adhikaram evvarikini ledu.
1: No one therefore has any authority to prescribe and describe in specific terms God.
0: Kevalam oka bhramtini pondinatundi vyaktulu maatrame deeni idi kaadu idi avunu ani ninnayistu vastunnaru.
1: Only ignorant people go on just telling that God is this and God is
0: bramtiki lonenitti manavudu brahmanu kaanalaadu.
1: Person who is suffering from delusion cannot describe
0: brahma undinanta varaku nu brahma cheradu.
1: So long as there is God in him,
0: brahma undinanta varaku nu brahmamu artham kaadu.
1: If one is under the spell of illusion, one cannot understand brahma.
0: Brahmanu dooram chesinappude brahma manaku gurtinchadaniki veelavutundi.
1: Make illusion distant from you, you can recognize brahma.
0: Ee brahmane oka maya.
1: This illusion is the maya.
0: Ee maya kevalam ninna nedu manlo praveshinchinatundi kaadu.
1: This illusion is not the one which has entered and possessed
0: aneka janmala nundi kudanu ee yokka bhramte anetundi dani aadharam chesukoni manavudu jeevisthu vastunnadu.
1: Birth after birth man is living a life.
0: Ee maya kudanu avasarame.
1: This illusion also is required.
0: Maya lekunda manavudu undadaniki veelu kaadu.
1: Man cannot live without this illusion also.
0: Maya ne manas.
1: And what is this illusion? That is the mind.
0: Manasu vallane manishi ani mari poyadu.
1: Man gets the name man because
0: manasu leni vaadu manishi kaadu.
1: Man cannot be called man without mind.
0: Kanuka ఈ మనసు యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడే ఇది మాధవత్వం అనేది అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైండ్ ప్రాపర్లీ వి కెన్ అండర్స్టాండ్ ప్రిన్సిపల్
0: మోక్షములకు మనసే మూల కారణం అని కూడా వేదాంతము ప్రకటన చేస్తూ వచ్చింది.
1: వేదాంత హాస్ డిక్లర్డ్ ఫర్ బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లిబరేషన్ ఇట్ ఇస్ ద మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనసును మనం ఎటు త్రిప్పుదమో ఆ యొక్క గమ్యాన్ని చేరిపోతుంది.
1: It is the turning of the mind which decides the goal.
0: నేను అప్పుడప్పుడు మా పిల్లలకు చెప్తుంటాను.
1: Number of times I'll be telling my children.
0: బీగం ఉంటుండాలి.
1: Here is a lock.
0: ఈ యొక్క తలుపుకు బీగం వేసి పెట్టాడు.
1: The door is locked.
0: దానిని తెరవడానికి ఒక కీ ఉంటాలి.
1: There is a key to open the lock.
0: కానీ ఆ యొక్క బీగం లోపల ఈ యొక్క తాళం చెవిని పెట్టి కుడి పక్కన త్రిప్పినప్పుడు అది తెరుచుకుంటుంది. ఎడమ పక్కన త్రిప్పినప్పుడు అది మూసుకుంటుంది.
1: టర్న్ ది కీ టు ద లెఫ్ట్ ఇట్ క్లోజ్.
0: తెరుచుకోవడానికి మూసుకోవడానికి ఒకే కీనే.
1: ఫర్ ఓపెనింగ్ ద లాక్ అండ్ ఫర్ క్లోజింగ్
0: ఒకే లాక్.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కీ అండ్ వన్ లాక్.
0: దీనికి రెండు లేవు.
1: దేర్ ఆర్ నో టూ.
0: అదే రీతిగా మన హృదయమే ఒక బీగము.
1: ద సేమ్ వే అవర్ హార్ట్
0: మన మనసే దీనికి తాళం చెవి.
1: అవర్ మైండ్ ఈస్ ద కీ.
0: ఈ మనసును హృదయంలో పెట్టి దైవం వైపును తిప్పితే డిటాచ్మెంట్, ప్రపంచం వైపు తిప్పితే అటాచ్మెంట్. ఇవి బంధ మోక్షములకు మూల కారణం.
1: పుట్టింగ్ ద కీ ఆఫ్ మైండ్ ఇన్ టు ద హార్ట్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్ యు గెట్ డిటాచ్డ్, టర్న్ టువర్డ్స్ వరల్డ్ యు గెట్ అటాచ్డ్.
0: కనుక మన మనస్సును పవిత్రమైన దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు మనం ఎప్పుడు కూడా డిటాచ్మెంట్ గానీ ఫ్రీగా ఆనందంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తాం.
1: దేర్ఫోర్ turn your mind towards good things, you will always be free, happy, joyous and
0: అట్టి తత్వం ఉండినటువంటి వాడు నిరంతరము ఆనందమును అనుభవిస్తుంటాడు.
1: Such a person will always enjoy bliss.
0: ఆనందమే వారి యొక్క స్వరూపం అయిపోతుంది.
1: His very form itself would be
0: తెల్లవారి నేను పిండికి వచ్చేటప్పటికి మా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే అన్నారు. ఐ ఆమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను. హ్యాపీ లేని మీరే ఆనందించండి అని.
1: This morning when I came down, my boys wished me happy birthday. I told them I am always happy. I
0: am prati manavudu kudanu tana yokka tattamu divyatvanga bhavinchi aa divyatvanga anusarinchi divyatvamto varamu anubhavinchinappude andaru aanandamayulu gane untaru.
1: Therefore when every human being thinks in a divine way, lives in a divine way, he will always be divine and delighted.
0: దైవత్వమనేటువంటిది ప్రత్యేకంగా ఉండేటువంటి ఒక ప్రదేశం లేదు. దైవత్వం అనేది ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: Divinity is not found in a specific place as such. It is not a specific entity either.
0: ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి సర్వజీవులు యందు ఉండేటువంటి సర్వాత్మయైనటువంటి సర్వశక్తిమయమైనటువంటి ఈ దివ్యత్వము తానే అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: ఇట్ ఈస్ నెససరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఆల్ నోయింగ్ ప్రిన్సిపల్, ఆల్ పవర్ఫుల్ ప్రిన్సిపల్, ఆల్ డ్వెల్లింగ్ ప్రిన్సిపల్ ఈజ్ వీ అవర్ సెల్స్.
0: సూక్ష్మమైన వస్తువుల సూక్ష్మమగుచు, మేటి వస్తువునందున మేటి ఎగుచు,
1: ది సట్లెస్ట్ ఇన్ ద సటిల్ అండ్ ద గ్రాసెస్ట్ ఇన్ ద గ్రాస్.
0: అంతటను నిండి ఉన్నట్టి ఆత్మవే
1: the principle of atma pervasive.
0: Brahmani atma aneetundi satyaniki raavali.
1: This principle of brahma is atma and this atma is brahma. We should recognize this truth.
0: Chaavu puttukalenatti shashitundu,
1: he is the one who does not have birth or death.
0: Adi madhyantarahitudu anadi vaadu,
1: he does not have beginning, end or middle at all.
0: Chaavu chaavaka puttavaka champabadaka,
1: he is neither born, he doesn't have an end, nor does he create anyone, nor can he be killed.
0: Sarvada undunnatvanti satyame bhagavantudu,
1: the principle of truth which exists always and everywhere.
0: Marpu chendinavanni ippudu ee dehamude,
1: all the changing things are only the physical body.
0: Marpu chendinatvanti dehamunu aadharanga teesukoni,
1: basing on the changing body,
0: marpu chendinatvanti yokka divyatvanni manam anubhavinchali.
1: We should experience the changeless divine entity.
0: ఈ అనేకత్వం అంతా ఇప్పుడు ఏకత్వం పైన ఆధారపడి ఉంటుంది.
1: The entire multiplicity is based upon single
0: unity. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే అయినా కూడా అనేక మంది అనేక రూపములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: There is only one entity, but different people described the same thing in their own way, in different ways.
0: Prema swarupulara.
1: Embodiments of divine love.
0: పరమాత్మని యొక్క తత్వం అనేటువంటి దాన్ని ఏ విధంగా కూడా మనం విచారించినప్పటికీ సర్వత్రా ఉండినటువంటి యొక్క చైతన్యం అనేటువంటి దాన్ని మనం మరువరాలి.
1: ఇన్ వాట్ ఎవర్ వే యూ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ రికగ్నైజ్ దట్ హీఈస్ ఆల్ పర్వేసివ్ అండ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్.
0: కేవలం భౌతికమైనటువంటి విద్యలను కానీ, భౌతికమైన అధికారములు కానీ, భౌతికమైన భోగభాగ్యములు కానీ ఆధారం చేసుకుని ఎంతకాలం మనం ఇక్కడ ఉండగలం?
1: ఫర్ హౌ లాంగ్ కెన్ వీ గో ఆన్ లివింగ్ బేసింగ్ అవర్ ఓన్ లైఫ్ ఆన్ దిస్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
0: అనుభవించే దేహం కూడా మార్పు చెందినదే.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ బాడీ త్రూ విచ్ యూ ఎంజాయ్
0: వస్తువులు మార్పు చెందే దేహానికి మార్పు చెందినటువంటి ఆనందాన్ని ఎట్లా అందించగలం?
1: హౌ కెన్ దిస్ చేంజింగ్ బాడీస్ give you a permanent joy and experience of permanent entity?
0: మార్పు చెందినటువంటి యొక్క ఆత్మతత్వమే నీకు మార్పు చెందని ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది చేంజ్లెస్ ప్రిన్సిపల్ ఆఫ్ డిలైట్ అండ్ డివైన్
0: అట్లనే
1: గివ్ యూ దట్
0: భౌతిక జీవితాన్ని మనం వదలరాదు.
1: దట్ డజంట్ మీన్ దట్ వుడ్ గివ్ అప్ ఫిజికల్ లైఫ్.
0: ఇది కేవలము జీవనోపాధి నిమిత్తమే మనం జీవిత పరమాత్మను లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నించడమే ఇదే మోక్ష మార్గము అని.
1: We should live the worldly life, keeping always in our view the ultimate goal of our life.
0: Manam chese prati karma kudunu bhagavat karmala gane bhavinchali.
1: Everything that we do must be considered as an act for the glory of God. Devo devalayam
0: prakto jeevo devasthanatanah. Ee deham aneyatundi jeevunaku devunaku devalayam.
1: This physical body is a temple of God.
0: Aithe ee devalayam edo okka pradeshamlo undeyatundi kaadu.
1: But this temple is not
0: kadave devalayamu.
1: This temple is a moving temple.
0: Idi ekkada kadilthe akkada anta devudu velutunnadu.
1: Wherever this temple goes, the indwelling Lord alone
0: is devalayam undane undadu.
1: There cannot be a temple without
0: adi baadu devalayam antaru devalayam ani chepparu.
1: They will not describe as temple at all.
0: Aa baadu devalayam eppudu ee jeevudu anetuvanti vaadu dehamunu vasinchinappude appudu shavamga undinetuvanti devalayame baadu devalayam.
1: Only when this God leaves this physical body, when it becomes
0: kali, ee naati manavulu shivamuga undi kudanu shavamuga maaripothunnaru.
1: But today's man is really the embodiment of auspiciousness, but he is
0: kevalam swarthamu swapriyojana nimittamai jeevitanni ankitam chestunnaru.
1: Man is wasting and dedicating his life for selfishness,
0: swarthahitamaina karmalalo praveshinchi
1: enter into activity which is
0: పరాత్మైనటువంటి యొక్క దివ్యత్వాన్ని దృష్టి అని దించుకొని
1: keep always in view the Lord, the Supreme Lord.
0: దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: Try to understand divinity in that way.
0: కనుక దైవం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకంగా లేదని, ఆ దైవం మనయందే ఉంటున్నాడని, మనమే దైవ స్వరూపం అని ఈ సత్యం యొక్క స్థితిని గుర్తించుకునేటువంటి స్థాయికి చేరాలి.
1: We should reach a state of truth wherein God is not confined to one place. God is within us. In fact, we are the God. This truth must be established firmly.
0: మనము సరియైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: In the very first instance,
0: ఈ కర్మలకు సరియైన భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should do good and have good feelings.
0: సంకల్పములు మంచివైనప్పుడే మన జీవిత ఫలము మంచిదిగా ఉంటుంది.
1: If our thoughts are good, the fruits of our thoughts will be good.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment
0: సంకల్పములు కానీ దురాలోచనలు కానీ మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వక సత్సంకల్పాలను సదాలోచనలు మనం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Should always make efforts not to give room for bad thoughts, bad feelings, bad ideas at all. And always be full of good thoughts.
0: దైవ కార్యములు మన కాలమును అమితంగా మనం ఉపయోగించుకోవాలి.
1: We should use maximum time for the deeds for
0: kaani ittidaniki manavudu ye matram kodunu utsaha prochahamulu andinchatam ledu.
1: Man doesn't seem to have any enthusiasm for such a divine work.
0: Dinamuku 24 gantalu untunnayi.
1: Every day consists of 24 hours.
0: 23 gantala 55 nimishalanta kodunu swarthamunu upayoginchukoni kinchittaina kodunu oka sukamunu gaani shantini gaani pondalekapothunnadu.
1: Using 23 hours and 55 minutes for selfishness, he is not able to enjoy
0: even a minute. తెల్లవారి ఒక నిమిషము, మధ్యాహ్నం ఒక నిమిషము, రాత్రి మూడు నిమిషంలో ఈ ఐదు నిమిషం లోపలే ఇంత ఫలితము కావాలని ఆశిస్తున్నాడు.
1: only using 1 minute in the morning and 1 minute in the afternoon and a few minutes in the night. He wants to aspire to have
0: ఒక్కటూరి నమస్కారం చేసినంత మాత్రమున ఫలం లభించదు.
1: For merely offering one
0: ఆ నమస్కారం కూడాను పవిత్రమైన భావంతో నమస్కారం చేయకపోయినా పర్వాలేదు, ఫలితం లభిస్తుంది.
1: Even if you do not offer namaskar,
0: ఈ నమస్కారం యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించాలి.
1: The inner meaning of namaskar also should be understood.
0: ఈ నమస్కారం అనగా ఏమిటి? ఈ ఐదు వేలు రెండింటిని చేర్చి 10,000 ఏకం చేయాలి.
1: When you offer namaskar, you bring 5 fingers of one hand.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఏకంగా చేర్చినప్పుడే ఇది అనేకత్వమైన ఏకత్వంలోనే భగవంతు అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది.
1: That means bringing together the 10 sense organs, 5 inner and 5 outer.
0: ఇట్టు భావములు మనం ఏకం చేయక వేళ్లను మాత్రమే ఏకం చేస్తున్నాం.
1: We are not unifying our feelings and offering them to the Lord.
0: ఈ నమస్కారం నందు కూడా ఒక వినయ విధేయతతో సరైనటువంటి యొక్క విచక్షణ భావంతో చేయాలి.
1: Even while offering namaskar, it must be full of humility. ఇంకా
0: కొంతమంది గుంటూరు విజయవాడ ఈ వైపునికి వెళ్లితే నమస్కారం అండి ఏమిటో అని ఇవి కూడా పూర్తి చేరవు. ఆ నమస్కారం లోపలే ఒక వ్యక్తంగా కనిపిస్తుంటాయి.
1: In certain areas like Guntur and such other places, the offering namaskar looks like as if they are threatening us.
0: ఆ నమస్కారం కూడా కొట్టేవారు నమస్కారం అండి కొట్టేటువంటిగా వస్తుంటాయి. ఇలాంటి పదములు ఇలాంటి భావములు ఇలాంటి ప్రవర్తనతో మనం నమస్కారం చేసి ప్రయోజనమేమిటి?
1: When the word namaskar is uttered, it looks as though that he is going to beat you. And with such deeds and such gestures,
0: ఇది కేవలం ఒక విధమైన యొక్క దురాచారంగా ప్రవర్తిస్తూ ఉంటుందని.
1: And it, in a way, it becomes a very wrong thing to do.
0: హృదయ భావం చేత
1: విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్
0: మానసిక సంతృప్తి చేత
1: విత్ ఎ ఫుల్ మైండ్
0: చిత్తశుద్ధిగా నమస్కారం చేయాలి.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్
0: సర్వయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడు పరమాత్ముడు అతనికి నేను నమస్కరిస్తున్నాను. చేసే నమస్కారము పరమాత్ముడే, అందుకునే నమస్కారము పరమాత్ముడే.
1: రికగ్నైజింగ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హ్యూమన్ హార్ట్, ద వన్ హూ ఆఫర్స్ నమస్కార్ ఇస్ గాడ్, ద వన్ హూ రిసీవ్స్ నమస్కార్ ఇస్ గాడ్.
0: దుర్భాషలు ఆడినారా అప్పుడు కూడా నీవు నమస్కారం చేసుకుని ఈ పరమాత్ముని ఆ రూపంలో ఆ పరమాత్ముడు దుర్భాషలు ఆడుతున్నాడు అనేటువంటి ఏకత్వాన్ని భావించు, ఎంత పవిత్రంగా సమత్వం ఏర్పడుతుంది.
1: ఈవెన్ వెన్ సమ్వన్ క్రిటిసైజెస్ అండ్ కండెమ్స్ యూ, ఆఫర్ నమస్కార్ అండ్ సే గాడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫోరం ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్ గాడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫోరం అండ్ ఆఫర్ నమస్కార్, హౌ హ్యాపీ అండ్ పీస్ఫుల్ కెన్ యు బి?
0: ఏది ఇచ్చినా అది పరమాత్ముని ప్రసాదమే.
1: Whatever you get must be considered as a gift of God.
0: చెప్పడానికి వీలు కాదు.
1: It is difficult to say at what time what will come to you.
0: కనుక సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి రీతికి మనము విశ్వసించాలి.
1: Consider everything as a gift of God and from your side as an offering to God.
0: దీనికి సేవలలో పాల్గొనండి.
1: Enter into service activity.
0: కార్యములో మీరు అమితంగా కాలమును అంకితం చేయండి.
1: Undertake and spend maximum time in the activity of God.
0: ఈ నిరంతరమైనటువంటి యొక్క దీనిలో మనం ప్రవేశించి కాలం వ్యర్థం గావించకండి.
1: డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ యూజ్లెస్ ఎంప్టీ థింగ్స్.
0: భగవత్ నామం కూడాను అత్యవసరమే.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: నామస్మరణ చేయొచ్చు,
1: సింగింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్,
0: కర్మలు ఆచరిస్తూ
1: విత్ హ్యాండ్స్ పర్ఫార్మ్
0: ఈ ఆనందాన్ని మనం గ్రోలాలి.
1: ఎంజాయ్ bliss through your heart.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రికరణ శుద్ధి.
1: Bringing about these three and unifying them is త్రికరణ శుద్ధి.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భ